0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం కూడా పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగాయి. ఇరాన్పై మరింత కఠినతరమైన ఆర్థికపరమైన ఆంక్షలు విధించేందుకు తాము సిద్దమవుతున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించారు.
2: Economic pressure, then that means that likely there will not be a large-scale kinetic restart. But I would emphasize that is for now. And look, we do have control of the strait. You would have seen media reports that large amounts of energy are getting out. And you know, I think that we can continue doing that in the southern lane. And that, you know, I think oil markets are misinterpreting what this economic pressure means. The economic pressure means that we are going to all of our allies, and this is going to be the greatest coordinated economic isolation in the history of the world.
1: దీంతో అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు నానాటికి క్లిష్టంగా మారుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఇటువంటి వ్యాఖ్యలు చేశారు ఇటీవల పాత్రికేయులతో మాట్లాడుతూ. వాస్తవానికి ఇరాన్ తమతో ఒక ఒప్పందానికి రావాలని అనుకున్నప్పటికీ అమెరికా కోరుకుంటున్న షరతులకు ఆ దేశం ఇంకా సిద్దంగా లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిందని, ఆ దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిందని ట్రంప్ వివరించారు. ఇరాన్ నావికాదళం, వైమానిక దళాలు తీవ్రంగా బలహీనపడ్డాయని, సైనికులు పోలీసులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఇరాన్ ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు. హార్మో జలసంధి ప్రాంతంతో పాటు సరిహద్దుల వద్ద మాత్రం తమ పూర్తి నియంత్రణ ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో భద్రత, వాణిజ్య మార్గాల పర్యవేక్షణ విషయంలో అమెరికా స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని చెప్పారు. ఇక ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేందుకు చమురు స్మగ్లింగ్ నెట్వర్కులు, నగదు బదిలీలు, ఎక్స్చేంజ్ హౌసులు, షిప్ రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీలను పూర్తిగా లక్ష్యంగా చేసుకుంటున్నామని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడంలో అమెరికా మిత్రదేశాలన్నీ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇరాన్ కు ఆర్థిక, వ్యాపార, ప్రభుత్వపరమైన మద్దతు అందించే ఏ దేశమైనా భారీ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.
3: They have no navy, they have no air force, they are not paying their soldiers, they're not paying their police, they have 350% inflation, so we're just going to sort of see what happens, and we have total control, as you know, of the border. We have total control, if you look at the blockade, we have total control of that entire region having to do with the Strait of Hormuz, and that means well into it, the land areas. So they would love to make a deal, but they're not ready to make the right deal in my opinion. Yeah.
1: America తీసుకున్న ఈ ఆర్థికపరమైన ఆంక్షల పరిణామం ప్రపంచ చమురు మార్కెట్లపైన కనిపించింది. ముఖ్యంగా హార్మో

కలసంధి ద్వారా చమురు రవాణా తీవ్రంగా తగ్గిపోవడంతో అంతర్జాతీయ ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. శుక్రవారం నాటికి ఆ మార్గంలో ప్రయాణించిన కమోడిటీ నౌకల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇక అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రంప్ అనుసరిస్తున్న ఈ ఆర్థిక ఆంక్షల విధానం పూర్తిగా విఫలమవుతుందన్నారు. గతంలోనూ అమెరికా ఇలాంటి ఆంక్షలనే ప్రయోగించి విఫలమైందని గుర్తు చేశారు. అమెరికాలో తన ఆర్థిక ఒడిదుడుకుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని అబ్బాస్ అరాగ్చి ఆరోపించారు. అంతకుముందు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బగర్ గాలిబఫ్ ఇదే అంశంపై తీవ్రంగా స్పందించారు. అమెరికా తన 14 పాయింట్ల అవగాహన ఒప్పందంలోని షరతులను అమలు చేసే వరకు చమురు ఆంక్షలను ఎత్తివేసే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఆంక్షలను కేవలం వాణిజ్య ఆంక్షలుగా కాకుండా ఇరాన్ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసే ఆర్థిక ఉగ్రవాదంగా, మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలుగా ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. అమెరికా విధిస్తున్న ఈ తరహా ఒత్తిళ్లు యుద్దానికి మరో రూపమని ఇరాన్ పేర్కొంది. అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ఏకపక్ష చట్టవిరుద్ద విధానాలు ప్రపంచ శాంతికి, భద్రతకు పెనుముప్పుగా మారుతున్నాయని ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి చార్టర్లోని సూత్రాలను, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించే ప్రతి దేశం అమెరికా దుందుడుకు చర్యలను ఖండించాలని ఇరాన్ విజ్ఞప్తి చేసింది. అయితే ఇరాన్పై ప్రస్తుతం తాము అమలు చేస్తున్న ఆర్థిక ఒత్తిళ్లే అమెరికాకు లభించిన అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన ఆయుధమని ఆ దేశ ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. అయితే ఈ వ్యూహం చాలా సున్నితమైందన్నారు. ఇరాన్పై తాము ఆర్థిక ఒత్తిడి పెంచుతున్నామని, దానికి ప్రతిగా ఇరాన్ కూడా అమెరికాను తిప్పుకొట్టే ప్రయత్నాలు చేస్తోందని జేడీ వ్యాన్స్ తెలిపారు. వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న ఇరాన్ ను కట్టడి చేసేందుకే తాము ఆంక్షలను తీవ్రతరం చేశామని, ఇరాన్ తన అణ్వాయుధాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, ఆ దేశ అణుకేంద్రాలు మళ్లీ పునరుద్దరించుకోలేని విధంగా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. ఆర్థికపరమైన ఆంక్షల్లో భాగంగా లెబనాన్ కు చెందిన సాయుధ సంస్థ హిజ్బుల్లాపై కూడా అమెరికా చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఆ సంస్థకు నిధులు చేరవేస్తున్న ఆర్థిక నెట్వర్క్ తో సంబంధం ఉన్న 10 మంది వ్యక్తులపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అంతేకాకుండా ఆ గ్రూప్ను ఇరాన్ ప్రాక్సీగా అభివర్ణించింది. లెబనాన్, తుర్కీయే, యుఏఈ, ఇరాన్ దేశాల మధ్య వాణిజ్య విమానాల ద్వారా కొరియర్స్ రూపంలో $100 మిలియన్ ను ఈ నెట్వర్క్ తరలిస్తోందని అమెరికా ఆరోపించింది. కెనడాపై 50% కొత్త సుంకాలు విధిస్తున్నామని అమెరికా ఇటీవల చేసిన ప్రకటనకు కెనడా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే కెనడా నుంచి అమెరికాకు వచ్చే కొన్ని వస్తువులపై 50% వరకు కొత్త సుంకాలు విధించే విషయంలో ఇరు దేశాల మధ్య ఇటీవల తీవ్ర చర్చలు జరిగాయి. శుక్రవారం అమెరికా కెనడా వాణిజ్య ప్రతినిధులు వరుసగా 3వ రోజు సమావేశమై ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నించారు. కొన్ని ప్రతిపాదనల ప్రకారం కెనడా తయారు చేసిన వాహనాలపై సుంకాన్ని 25 నుంచి 15% తగ్గించే అవకాశముండగా, ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను కూడా తగ్గించే ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. ఇక చైనా, దక్షిణ కొరియా సంబంధాలు కూడా ఈ వారం కీలకంగా మారాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్హీ బుధా గురువారాల్లో దక్షిణ కొరియాలో పర్యటించారు. 5 ఏళ్ల తర్వాత ఆయన చేసిన ఈ అధికార పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. ఎందుకంటే అమెరికా చైనా పోటీలో దక్షిణ కొరియా ఏవైపు పూర్తిగా మద్దతుగా నిలవకుండా వ్యూహాత్మకమైన స్వయం ప్రతిపత్తిని కొనసాగించాలని వాంగ్హీ సూచించారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తగ్గాలంటే అమెరికా ఉత్తర కొరియాపై తన కఠినమైన విధానాన్ని మార్చుకోవాలని చైనా అభిప్రాయపడింది. అదే సమయంలో ఉత్తర కొరియా కూడా క్షిపణి ప్రయోగాలు నిర్వహించినట్లు జపాన్ అధికారులు వెల్లడించారు. ఇక అమెరికా, దక్షిణ కొరియా కలిసి నిర్వహిస్తున్న ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ సైనిక విన్యాసాలను ముందుగానే ముగించే నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర కొరియాతో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక విన్యాసాలను తగ్గించాలని ఆదేశించినప్పటికీ ఉత్తర కొరియా దీనిని సరిపడని చర్యగా అభివర్ణించింది. ఇదే సమయంలో ఉత్తర కొరియా స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో కొరియా ద్వీపకల్పంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్దం గతవారం కూడా కొనసాగింది. ఇరు దేశాలు పరస్పరం డ్రోన్ దాడులు చేసుకోవడంతో ఇటీవల 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని పలు నివేదికలు వెల్లడించాయి. యుక్రెయిన్ రష్యా ప్రాంతాలపై భారీ సంఖ్యలో డ్రోన్స్ ను ప్రయోగించింది. మాస్కో, క్రిమియా తదితర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడులు యుద్దం మరింత విస్తరిస్తున్న సంకేతాలనిస్తున్నాయి. అలాగే గురువారం కీవ్ నగరంపై జరిగిన భారీ వైమానిక దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు పలువురు గాయపడ్డారని నివేదికలు వెల్లడించాయి. అలాగే నల్ల సముద్ర ప్రాంతంలో కూడా ఉద్రిక్తతలు పెరిగాయి. రొమేనియా సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్నట్లు అనుమానించిన నౌకను ధ్వంసం చేసిన ఘటనపై యూరోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే యుద్దంతో పాటు యుక్రెయిన్లో శాంతి చర్చల అవకాశాలు కూడా చర్చకు వచ్చాయి. రష్యా కొత్త శాంతి ప్రతిపాదనలను పరిశీలించేందుకు సిద్దంగా ఉందని ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాప్కోవ్ తెలిపారు.
అయితే ఈ ప్రతిపాదనలు

ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని రష్యా స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా కూడా యుక్రెయిన్ యుద్దానికి పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెబుతున్నప్పటికీ త్వరితగతిన ఈ ఒప్పందం సాధించడం చాలా కష్టమైన విషయమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు. నైజీరియాలోని వాయువ్య రాష్టమైన సొకోటోలో గురువారం పడవ ప్రమాదంలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లనే ఈ పడవ మునిగిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. బోటులో ఉన్న ప్రయాణికులంతా పొలం పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో సుమారు 70 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. గత వారంలో పలుచోట్ల బంగారు గని కూలిపోయిన ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో పశ్చిమ ప్రాంతంలోని ఓ బంగారు గని కుప్పకూలిన ఘటనలో 30 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నారు. నానా మాంబ్రే ప్రావిన్స్ పరిధిలోని అబా ప్రాంతంలో మంగళవారం ఈ విషాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. స్థానికంగా కార్మికులు తవ్వుతున్న ఓ బంగారు గని అకస్మాత్తుగా కుప్పకూలిందని, దీంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఇక దక్షిణఅమెరికా దేశమైన కొలంబియాలోని పోలికార్పా ప్రాంతంలో ఓపెన్ పిట్ బంగారు గని కుప్పకూలిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇటువంటి అక్రమ బంగారు తవ్వకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సాయుధ ముఠాలు, డ్రగ్స్ రవాణా సహా పలు చట్టవిరుద్ద కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరానా రాష్టంలో మినీ బస్సు ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది వైద్య సిబ్బంది, రోగులు ఉన్నారని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ప్రమాదానికి గురైన బస్సు కురిటిబాకు సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఉన్న ఆసుపత్రులకు రోగులను, వారి సహచరులను తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగిందని వారు వెల్లడించారు. అమెరికాలోని వెస్టర్న్ అలస్కాలో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. 8 మందితో వెళుతున్న ఈ చార్టర్ విమానం కూలిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులంతా మరణించారు. అమెరికా రక్షణ శాఖ ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. అలస్కాలోని యాంకరేజ్కు పశ్చిమాన సుమారు 450 మైళ్ల దూరంలో ఉన్న కేప్ న్యూన్హామ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక భారత్ పొరుగుదేశమైన బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ ఎన్నికయ్యారు. గురువారం ఆ దేశ పార్లమెంట్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 225 ఓట్లు సాధించడంతో ఆయన బంగ్లాదేశ్ 23వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రత్యర్థి 11 పార్టీల ప్రతిపక్ష కూటమి మద్దతుతో పోటీ చేసిన ఓలీ అహ్మద్ కు 88 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే దాదాపు 35 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇక పాకిస్తాన్ లో జైల్లో ఉన్న ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పలు ఆందోళనలు వ్యక్తమవడంతో ఆయనను జైలు నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు 18 ఆదేశించింది. ఈ పరిణామం పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసింది. ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించిన కేసులు, ఆయన ఆరోగ్యం, రాజకీయ భవిష్యత్తు తదితర అంశాలు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక ఐరోపాలోని అగ్ని ప్రమాదాలు, కార్ చర్చలు ఈ వారం కూడా వార్తల్లో నిలిచాయి. బెల్జియంలోని హైఫైన్స్ ప్రాంతంలో గత శతాబ్ద కాలంలోనే అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటి సంభవించింది. వేల హెక్టార్ల ప్రాంతం ప్రభావితమవడంతో వందలాది మంది అత్యవసర సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఐరోపాలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడి, అగ్ని ప్రమాదాలు వ్యవసాయం, ప్రజల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. సుమారు 3000 హెక్టార్ల ప్రాంతం ఈ మంటల ప్రభావానికి గురైనట్లు నివేదికలు వెల్లడించాయి. దాదాపు 500 మంది అత్యవసర సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. జర్మనీ నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పొగమంచు కారణంగా కొన్ని సమయాల్లో హెలికాప్టర్ల ద్వారా నీటిని చల్లే చర్యలు కూడా నిలిపివేయాల్సి వచ్చింది. ఇక ఆసియాలో ఈ వారం ప్రకృతి విపత్తుల పరంపర కొనసాగింది. తూర్పు ఇండోనేషియాలో సోమవారం సంభవించిన భూకంపం ప్రమాదంలో 68 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడ్డారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా భూకంపం తర్వాత కూడా దాదాపు 1600 ప్రకంపనలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సిక్కా, మంగరాయి ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడటం, రహదారులు దెబ్బతినడం, సుమారు 500 ఇళ్లు ప్రభావితమవడం పరిస్థితి తీవ్రతను తెలియజేసింది. ఇక దక్షిణ కొరియాలో భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడటంతో ఒకరు మరణించగా చైనాలోని గ్వాంగ్సీ ప్రాంతంలో కూడా కొండచర్యలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి. వాతావరణ మార్పుల కారణంగా తీవ్రమైన వర్షాలు, వేడి, వరదలు వంటి ప్రకృతి విపత్తుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి.
ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన

అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

మీరు వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. మరి రాబోయే అతిథి ఈ కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో కొన్ని చిత్ర గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట అభిలాష. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం.

0: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పీజీ కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402324701 నంబర్లకు కాల్ చేయండి.
1: తర్వాత వినబోతున్న పాట ఘరానమ్మకుడు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్రా బృందం ఆలపించిన భువన చంద్ర గీతం.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: తర్వాత వినబోతున్న పాట స్వయం కృషి. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, ఇంకా SJానికి ఆలపించిన సిరివెన్నెల గీతం వినబోతున్నారు. మరి వింటున్నానండి మీ ఆకాశవాణి FM 102.2.
5: ఆహా.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఈనాటి గుర్తు చేసుకుందాం ఈ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట నా ఆటోగ్రాఫ్. ఈ చిత్రం కోసం కేకే ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కిరవాణి.

0: జగడ జగడ జా, జగడ జగడ జగడ జగడ జా.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడువుల తామర
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: తర్వాత వినబోతున్న పాట స్టూడెంట్ నెంబర్ 1. ఈ చిత్రం

0: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.
1: ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం ఆలపించిన వేటూరి గీతం వింటున్నారు.

ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట శశిరేఖ పరిణయం చిత్రం నుండి చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం మణిశర్మ.

0: WF Badminton World Championships, the Indian women's doubles pair of Teresa Jolly and Gayatri Gopichand will take on top seeds Liu Shengshu and Tam Ning of China in the semi-finals at the Indira Gandhi Indoor Stadium in New Delhi today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 లాహిరి లాహిర్లో ఈ కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట చెన్నై లవ్ స్టోరీ. ఈ చిత్రం నుండి హరిచరణ్ ఇంకా శృతికా సముద్రాల పాడిన పాట వినబోతున్నారు.

0: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా, పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.
1: కార్యక్రమంలో తర్వాత కార్తీక్ ఇంకా శ్రేయా ఘోషాల్ ఆలపించిన పాట వినబోతున్నారు. చిత్రం గేమ్ చేంజర్.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 12:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసేందుకు సంయుక్త విన్యాసాలు చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించాయి. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు మహిళల డబుల్స్లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. దేశీయ డిమాండ్ను తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చూసేందుకు ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. గత నెల 25న 48 రూపాయల కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23 సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్ను ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సంస్కరణలు తమ ప్రభుత్వానికి ఎలాంటి తప్పనిసరి బలవంతం కాదని, అవి ఒక నిబద్ధత, దృఢ విశ్వాసమని, అలాగే తమ విధానాలు ప్రజా అనుకూల, వృద్ధి అనుకూల, అభివృద్ధి అనుకూలమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఇకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
1: మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్, మేనే ఐసే 7 సెక్టర్స్ కి బాత్ కి జిన్ పర్ భారత్ కా ఆజ్ బహుత్ జ్యాదా ఫోకస్ హై ఆర్ ఇస్లియే భారత్ ఆజ్ పాలసీ లెవెల్ పర్ నేక్ జనరేషన్ రిఫార్మ్స్ కర్ రహా హై తాకి హమారా ఫ్యూచర్ సురక్షిత్ హో, గవర్నెన్స్ పర్ రిఫార్మ్స్ కర్ రహా హై, ఈజ్ ఆఫ్ లివింగ్ కే లియే రిఫార్మ్స్ కర్ రహా హై, కి రిఫార్మ్స్ హమారే లియే కంపల్సన్ నహీ హై, యే హమారా కమిట్మెంట్ హై, యే హమారా కన్విక్షన్ హై.
0: దేశ భవిష్యత్తును పదిలం చేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందన్నారు. తమ ప్రభుత్వం కేవలం నిబంధనలను మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్ని మారుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలా వారిని కొరతలో ఉంచడమే గత పాలకుల విధానమని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగానికి దోహదపడిందని, అయితే తన ప్రభుత్వపు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మోడల్ కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల అక్రమాల వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిన్న సాయంత్రం రాంచీ, గిరిడ్, హజారీబాగ్ ప్రాంతాల్లో విద్యార్థి నిరసనకారులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వైపు ఒక ఊరేగింపు కబడుతున్న సమయంలో తోపులాట జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులు పోలీసులు తమపై చేయి చేసుకున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించగా, కొందరు నిరసనకారులు కేటాయించిన మార్గాన్ని ఉల్లంఘించి అలజడి సృష్టించారని పోలీసులు ఆరోపించారు. గతంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం రద్దు చేసిన పలు నియామక పరీక్షల అపాయింట్మెంట్ల రద్దు నోటిఫికేషన్లపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించడంతో విద్యార్థి వర్గాలు తమ సమ్మెను విరమించుకున్నాయి. అయితే ఈ పరిణామాల అనంతరం రాష్ట్ర

ప్రభుత్వం ఉద్యోగార్థులను మోసం చేసిందని నిరసనకారులు ఆరోపించారు. మరోవైపు విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో నేతృత్వంలోని జేపీఎస్సీ జేఎస్ఎస్సీ అభ్యర్థి న్యాయమంచ్ ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా నియామక వ్యవస్థ సంస్కరణ యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర నిమ్రా నుండి ప్రారంభమై జార్ఖండ్లోని మొత్తం 24 జిల్లాల గుండా సాగుతుంది. హైకోర్టు ముందు పలు నియామక పరీక్షల రద్దు ఉత్తర్వులను, అలాగే సిఐడి విచారణను సమర్థవంతంగా వాదించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆరోపించారు. భారత యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ, సామర్థ్యాల పెంపు ద్వారా రెండు దేశాల సాయుధ బలగాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. దేశ రాజధానిలో జరిగిన 25వ భారత యుకే డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ సమావేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, యునైటెడ్ కింగ్డమ్ రక్షణ శాఖ పర్మనెంట్ అండర్ సెక్రటరీ జెరిమీ పోక్లింగ్టన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 2035 భారత్ యునైటెడ్ కింగ్డమ్ విజన్, 10 ఏళ్ల రక్షణ పారిశ్రామిక రోడ్మ్యాప్ ద్వారా పరిశోధన అభివృద్దికి ప్రాధాన్యతనిస్తూ రక్షణ పారిశ్రామిక సహకారాన్ని ఇరు దేశాలు సమీక్షించాయి. హిందూ మహాసముద్రం పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ కింద రీజనల్ మారిటైమ్ న్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సముద్ర భద్రతా సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026 నిర్వహిస్తామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సంస్థల యజమానులను కోరింది. యజమానులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడం, అర్హులైన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాలు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని ఈపీఎఫ్ఓ సంస్థ తెలియజేసింది. ఈఈసీ 2026 ప్రచారం ఈ ఏడాది 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గతంలో ఈపీఎఫ్ కవరేజ్ నుంచి ఎంపిక కాని, ప్రస్తుతం జీవించి ఉండి డిక్లరేషన్ తేదీ నాటికి అదే సంస్థలో ఉద్యోగంలో కొనసాగుతున్న అర్హులైన ఉద్యోగులను యజమానులు గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కేరళలోని అలప్పుళలో పున్నామాడ కాయజ్లో ఈరోజు 72వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వార్షిక వేడుకలో సంప్రదాయ స్నేక్ బోట్స్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. అలప్పుళలోని పున్నామాడ కాయజ్లో నేడు జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్లో 22 చుండన్ వల్లంలు, అనగా సంప్రదాయ పాము ఆకారంలో ఉండే పడవలతో సహా మొత్తం 71 పడవలు పోటీ పడనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్షిస్తున్న కేరళ ప్రధాన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా ఒకటి. విదేశీ పర్యటకులతో పాటు బోట్ రేస్ ప్రియులు ఈ వేడుక కోసం ఇప్పటికే అలప్పుళ చేరుకున్నారు. అలప్పుళ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈవేళ స్థానిక సెలవు దినం ప్రకటించారు. పడవలు, తెడ్డు వేసేవారు, మద్దతుదారులు అందరూ సిద్దంగా ఉండడంతో కేరళ ప్రసిద్ద జలసంధి పండుగ మరొక అద్భుతమైన సంచిక కోసం అలప్పుళ సిద్దమవుతోంది. ఈరోజు తూర్పు మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అస్సోం, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో సహా దేశంలోని పలు ఈశాన్య ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణమే నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకలో కొన్ని చోట్ల, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈవేళ మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, భద్రతపై సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ నేపాల్ ద్వైపాక్షిక సహకార మొత్తం పరిధిని సమీక్షించి రెండు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. నిన్న దెహ్రాదూన్లో ముగిసిన ఇండియా నేపాల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 14వ సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి పౌలమి బసు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా, నేపాల్ తరఫున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ కాప్లే నాయకత్వం వహించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో మన దేశానికి చెందిన విమెన్స్ డబుల్స్ జోడి త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే సెమీఫైనల్స్లో చైనాకు చెందిన

0: ఆప్సెట్ ప్రత్యర్థులతో తలపడతారు. విశేషాలు మరొకసారి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈ రోజు మహిళల డబుల్స్ సెమీఫైనల్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో ముందుగా భక్తిగీతాలు వింటారు. గోపరాజు వెంకట సుబ్బారావు గారి కీర్తనలు వింటారు.

మీరింతవరకు భక్తి సంగీత కార్యక్రమంలో గోపరాజు వెంకట సుబ్బారావు గారి కీర్తనలు విన్నారు. ఇప్పుడు శ్రీ మల్లాది సూర్య

0: మీరింతవరకు మల్లాది సూరిబాబు గారి లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి FM 102.2 చిత్రగీతాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.
1: ముందుగా చెలియా చిత్రం కోసం అర్జున్ చాందీ, హరిచరణ్ ఇంకా జునీతా గాంధీ ఆల్పించిన సిరివెన్నెల గీతాన్ని వినబోతున్నారు.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

మీరు విన్న పాటతో ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2, సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు తోట్లకొండ సందర్శనతో ఈరోజు ప్రారంభమయ్యాయి. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయులను మర్చిపోవద్దని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నంలో ఈరోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 దేశాలకు చెందిన క్రీడా మంత్రులు, అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. క్రీడాభివృద్దిలో సాంకేతికత, క్రీడా పరిశ్రమల సామర్థ్య పెంపు, సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రోత్సాహంపై సమావేశాల్లో చర్చించనున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ది, నూతన ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరిరక్షణపై ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా ఈరోజు బ్రిక్స్ దేశాల క్రీడా శాఖ మంత్రుల బృందం తోట్లకొండను సందర్శించింది. తోట్లకొండలోని మహాబౌద్ద స్థూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను పరిశీలించారు. పురావస్తు అవశేషాలు, బౌద్ద జీవన విధాన విశేషాలను మంత్రుల బృందానికి అధికారులు వివరించారు. అనంతరం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వారితో కలిసి మొక్కలు నాటారు. రేపు బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడా మంత్రుల సమావేశం నిర్వహిస్తారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఏ కోడూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఏ కోడూరు జడ్పీ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి రాష్టంలో తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి. మన ఊరు మన బాధ్యత. ఈ సంకల్పం అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత అంటే రోడ్లను ఊడ్చడం, చెత్తను తరలించడం మాత్రమే కాదు, మన ఇల్లు, వీధి, కార్యాలయం, పాఠశాల, మార్కెట్, బహిరంగ ప్రదేశం, అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే పరిశుభ్రమైన గ్రామాలుగా తయారవుతాయి, ఆరోగ్యకరమైన కుటుంబాలు వస్తాయి, స్వచ్ఛమైన పర్యావరణం వస్తుంది.
0: వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలిగొండ నిర్వాసితులకు 3వ విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు అందజేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం కానుందని చెప్పారు. భవిష్యత్తులో వెలుగొండ నీటితో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొంటూ,
2: వెలుగొండ ఈ 31ని చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభిస్తూ ఉన్నాం. దగ్గర దగ్గర 30,000 ఎకరాలు పైబడి ల్యాండ్ ఈక్విషన్ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. అందులో భాగంగానే ఈవేళ ఆర్ఎండ్ఆర్కి సంబంధించి చూస్తే 11 ముంపు గ్రామాలుంటే మరి 7,321 మంది అక్కడ నిర్వాసితుల్ని, పీడిఎఫ్ ఫ్యామిలీని గుర్తించాం. 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.
0: రాష్టంలోని ఆసుపత్రులు, వైద్య కళాశాలల భవన నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు 221 కోట్ల 67 లక్షల రూపాయలతో అంచనాలు రూపొందించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పోలవరం జిల్లా రంపచోడవరం, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, గుంటూరు జిల్లా తెనాలి, మార్కాపురం జిల్లా గిద్దలూరు, తిరుపతి జిల్లా కేంద్రంలో 50 పడకల సమీకృత ఆయుష్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ యునానీ వైద్య కళాశాల, శ్రీ సత్యసాయి

0: జిల్లా ధర్మవరంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు, విశాఖపట్నం విమ్స్లో నేచురోపతి యోగా కళాశాల, ఆయుష్ ఆసుపత్రికి అదనపు వసతులు, చింతూరు ఏరియా ఆసుపత్రి, కాకినాడ జీజీహెచ్లో కొత్త ఓపీడీ బ్లాక్ నిర్మాణాలు చేపడతామన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయులను మర్చిపోవద్దని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నంలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పాఠశాల పునర్నిర్మాణ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లిన తర్వాత పాఠశాల అభివృద్దికి తోడ్పాటు అందించాలని చెప్పారు. ప్రభుత్వం పాఠశాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామా స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన తిరుపతి వేదికగా పోటీలు ప్రారంభమవుతాయని, 4 రోజుల పాటు పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల 29వ తేదీన విజయవాడలో ప్రోత్సాహకాలను అందజేస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ముఖ్యంగా మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్తున్నాయి. అందులో ప్రధానమైంది పీఎం స్వనిధి. ఈ పథకం ద్వారా మహిళలు రుణాలను పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో స్వనిధి పథకం కింద బ్యాంకు ద్వారా 100,000 రూపాయల రుణాలను పొందారు. పీఎం స్వనిధి పథకం కింద రుణాలను సులువుగా బ్యాంకుల నుంచి పొందుతున్నారని, ఎలాంటి డాక్యుమెంట్ ఛార్జీలు లేకుండా మహిళలు రుణాలను అందుకుంటున్నట్లు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మెప్మా ఇన్ఛార్జ్ దివాకర్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ లింకేజ్ సంబంధించి 185 గ్రూప్ సభ్యులకు 30 కోట్ల దాకా మనం బ్యాంక్ లింకేజ్ కింద రుణాలు ఇచ్చినాము. అందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు బ్యాంక్ లింకేజ్ పర్పస్ లో ఛార్జెస్ అన్ని తీసారు. అంటే ప్రాసెసింగ్ ఛార్జ్ అని, డాక్యుమెంట్ ఛార్జెస్ అని, ఎస్ఎంఏ ఛార్జెస్ అని చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు మనకు ఛార్జెస్ ఏమీ లేకుండా ఓన్లీ వడ్డీ మాత్రమే ఇచ్చేటట్టుగా బ్యాంక్ లోన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సంఘ సభ్యులకు చాలా బెనిఫిట్ గా ఉంది. ప్రభుత్వం ఇలా మేలు చేసినందుకు సంఘ సభ్యులు కూడా చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర దక్షిణ కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు తోట్లకొండ సందర్శనతో ఈరోజు ప్రారంభమయ్యాయి. వికసిత భారత లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం విశాఖపట్నం కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి FM 102.2.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ముందుగా కళ్యాణ రాగం కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి నైనాల వాణిశ్రీ.
9: ధగధగలాడే తెల్లని ఇస్త్రీ మడతను ధరించి టీవీగా వచ్చిన సూర్యుడి అందాన్ని అస్సలు పట్టించుకోకుండా సెంటర్లో ఎవరి హడావుడిలో వాళ్లు ఉన్నారు. భుజాల మీద తుండ్లు, చేతుల్లో క్యారేజీలతో కొంతమంది పిచ్చాపాటి మాట్లాడుతుంటే వచ్చే ట్రక్కుల వంక ఆశగా చూస్తున్నారు కొందరు. ఒక ట్రక్కు వచ్చి ఒక గుంపు దగ్గర ఆగడం, ఆడా మగ అందరూ బిలబిలా ఎక్కిపోవడం ఒక్క నిమిషంలో జరిగిపోయాయి. బేల్దారీ పనికి పోయేవారందరూ ట్రక్కులో సర్దుకు కూర్చున్నారు. ట్రక్కు బయలుదేరింది. క్యాబిన్కి ఆనుకుని నిలబడ్డ సూరిగాడు, ఏమ్మాయ్యా నన్ను మీ పనిలోకి తీసుకోవచ్చు కదా అన్నాడు. ఇప్పుడు చేతనావు కదరా గణేష్ గారి దగ్గర అన్నాడు మేస్త్రి చంద్రరావు. చేతనాన్లే, నువ్వు రమ్మంటే అక్కడ మానేసి వచ్చేస్తాను అన్నాడు సూరి. ఈడిచ్చేస్తాడనుకుంటున్నావా? ఎప్పుడు డబ్బులు అప్పుడు, ఎన్నున్నా ఈడు సారాకే సరిపోవు, సందాలైందంటే అంటూ కమలను చూసి ఆగిపోయాడు చంద్రరావు దోస్తు జాని. అప్పటి వరకు సూర్యుని కిరణాలు పడి తెల్లగా మెరుస్తున్న కమల చెక్కిళ్ళు కందగడ్డలయ్యాయి. ఎర్రబడి చూసి, ఆ చెప్పు, సందాలైతే ఎడగపోతాడు, స్వర్ణ దగ్గరికే కదా, నాకు తెలియదనుకుంటున్నావా? కోపంగా అరిచింది కమల. కమలకు తెలిసిపోయిందని చంద్రరావు తిడతాడేమో అని బెదిరిపోయాడు జాని. ఓరి, దీనికి కిర్రకిత్త వెట్రా అనేసి మాట మరల్చడానికి, ఎరశివా, మీ బిల్డింగ్ పని అయిపోతున్నట్టుంది, ఇంకొక అంట్రాక్ట్ ఏదైనా ఉందా మీ మేస్త్రికి అంటూ శివవైపు తిరిగిపోయాడు చంద్రరావు. సాయంత్రం పని అయిపోయాక అందరూ ఇళ్లకు చేరారు. జాని, చంద్రరావు సారా కొట్టుకుపోయారు. సూరిగాడు చూసావా, నీ దగ్గరికి వచ్చేస్తానంటున్నాడు అన్నాడు జాని. అవునరా, ఎప్పుడు నుంచో ఆశపడుతున్నాడు అన్నాడు చంద్రరావు. అవును, నువ్విక్కడ తాగిదొలుతుంటే ఆశపడడు అన్నాడు జాని. ఏంట్రా అన్నాడు చంద్రరావు. ఏం లేదులే, నువ్వు కాని అన్నాడు జాని. ఇక్కడ పీకల దాకా తాగి దాని దగ్గరికి పోతావు, ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వెళ్తావు. సంద్రుడు లేడని సూర్యుడు ఊరికే కూర్చుంటాడా ఏంటి అన్నాడు జాని. మత్తు దిగిపోయింది చంద్రరావుకి. ఇంటికి పోదాం పదరా అన్నాడు. ఏది, సీసాక అళియాబందే అన్నాడు జాని. నువ్వు దాగు, నేను పోతున్నా, విసవిస సైకిల్ తీసుకుని ఇంటివైపు బయలుదేరాడు చంద్రరావు. పనిలో నుంచి ఇంటికి వచ్చిన సూరి ఒంటి మీద ప్యాంటు షర్టు తీసి మేకు తగిలించి తుండు కట్టుకుని పొయ్యి మీద గుండిగిలోని వేణీళ్లు బకెట్లో వంపుకున్నాడు. ఒక్కో చెంబు పోసుకుంటుంటే ప్రాణం లేచి వచ్చి ఊహల్లోకి పరిగెడుతుంది సూరికి. స్నానం చేస్తానవుకుంటాడు ఈడొకడో అంటున్న వాళ్ల అమ్మ మాటలతో స్పృహలోకి వచ్చి మరోసారి నవ్వుకున్నాడు. తనకి ఇష్టమైన చిన్న పూల తెల్ల చొక్కా వేసుకున్నాడు. అద్దం దగ్గర నిలబడి పౌడర్ చేతిలో వేసుకుని రెండు చేతులతో రుద్ది ఒకసారి దులిపి ముఖ

దానికి చెవులకు మెడకు రాసుకున్నాడు. చేతివేళ్లతో జుట్టు వెనక్కి సవరించుకున్నాడు. బొటనవేలు చూపుడు వేళ్లతో మీసం ఒకసారి కిందకు సవరించుకుని విజిల్ వేసుకుంటూ చేతికున్న వాచి చూసుకుని బైక్ మీద బయలుదేరాడు సూరి. ఏరసూరి, ఇలా వచ్చావు? కమల పక్కింట్లో ఉండే వీరేశు అడిగాడు. మా ఆయన దగ్గర పనుందేమో అడుగుదామని అన్నాడు గబుక్కున. ఇక్కడ ఆడెక్కడుంటాడిప్పుడు? సారా కొట్టుకుపోయి ఉంటాడు అని లోపలికి వెళ్ళిపోయాడు. అరుగుమీద సూరిని చూసి కమల గడపలోపలే నిలబడిపోయింది. కమలా, ఓ పాల ఆలోచించవే అన్నాడు నెమ్మదిగా సూరి. వినపడనట్లుగా టీ తాగుతావా అంది కమల గట్టిగా. వద్దు, విసుగు కనపడనేకుండా అన్నాడు సూరి. కమల బయటకు వచ్చి పొయ్యి మీద టీ కాచింది. ఎంతో చెప్పాలనుకుని వచ్చి ఏమీ చెప్పలేక కమలను ఒప్పించడానికి సూరి పడే ఇబ్బంది అంతా గమనిస్తున్నా తెలియనట్లుగా టీ ఇచ్చి, సూరి, పెళ్ళైన దాన్ని నా వెంట పడకపోతే మంచి పిల్లని చూసుకుని పెళ్లి చేసుకోరాదు? మీ అమ్మ చూసిన పిల్లకల్లా వంకలెడుతున్నావంట? నా మొగుడు ఎలాంటోడైనా చేసుకున్నాక తప్పదు కదా. ఇంకోటితో తిరుగుతుంది అంటే అదేమైనా మర్యాద చెప్పు. నా మొగుడు తాగుడు మానేసి ఇంటి పట్టునుంటే అంతే చాలు నాకు. నా మీద ఆశలు వదిలేసుకుని హాయిగా పెళ్లి చేసుకో, మీ అమ్మ కూడా సంతోషపడద్ది అంది కమల. ఏదైనా కొత్తగా చెప్పు, ఎప్పుడు చెప్పేదేగా విసుగ్గా అన్నాడు సూరి. సరే ఒకటి చెప్పు, ఆడు చేసిన తప్పే నన్ను చేయమంటావా అంది కమల. నీకేమైనా పిచ్చా? పెళ్లి చేసుకుంటానంటున్నాను కదా అన్నాడు సూరి. అయితే మాత్రం ఆడిని వదిలేసి ఆడికి అన్యాయం చేయమంటావా అడిగింది కమల. ఓ, ఎంత ఆనందంగా ఉన్నావో మరి. అన్యాయమంట, అన్యాయమైపోతాడు మరి, నిజమే అంటూ చేతిలో గ్లాసుని పక్కన ఉన్న మల్లె పొదల్లోకి విసిరేసి విసురుగా వెళ్ళిపోయాడు సూరి. ఒగుర్చుకుంటూ సైకిల్ తొక్కుకొస్తున్న చంద్రరావు దారిలో సూరిని చూసి, ఒరే సూరి అంటూ వేసిన కేకకు అందకుండా వేగంగా వెళ్ళిపోయాడు సూరి. వస్తూనే బూతులు పంచాంగం అందుకున్నాడు చంద్రరావు. గంగవెర్రులు ఎత్తుపోయాడు. కమల చెప్పేది వినకుండా తిడుతూనే ఉన్నాడు. ఇదిగో, చాలాసార్లు చెప్పాను నీకు నేను అలాంటి దాన్ని కాదని. ఇంకో పాలే ఆ మాట అన్నావంటే బాగోదు, వేలు చూపించి ఆవేశంగా అంది కమల. మరెందుకొచ్చాడే ఆడు చెప్పు అంటూ కమలను కొట్టడం మొదలుపెట్టాడు. తప్పించుకుని లోపలికి పోయి తలుపు వేసుకుంది కమల. 3 రోజులైనా ఇంటికి రాలేదు చందర్రావు. జానీని అడిగితే స్వర్ణ ఇంట్లోనే ఉన్నాడు అన్నాడు. మరో 4 రోజులైనా రాకపోయేసరికి బాగా ఆలోచించింది. జానీని వీరేశుని పిలిచి, ఇక భరించడం నా వల్ల కాదని మా అత్తకి చెప్పేశాను. వాత్తాడో అక్కడే సత్తాడో ఆడిష్టం, నేను మాత్రం వెళ్ళిపోతున్నాను, అడిగి చెప్పండి, ఇక నా వల్ల కాదు అంది చేతులడ్డంగా ఊపుతూ. ఎక్కడికి అన్నారు ఇద్దరూ ఒకేసారి. మా అమ్మకాడికి, అక్కడున్నా ఏరేగానే ఉంటాను, నా కట్టంతోనే పొట్ట పోసుకోలేనా? ఇక్కడుండి నా కట్టమంతా ఈడికెట్టి ఇడితో ఒళ్ళి పులిసిపోయేలా దెబ్బలు తిండవేంటి కర్మ నాకు? అడుగురంతా తిరిగొచ్చి నాది తప్పంటుంటే సచ్చిపోవాలనిపిస్తుంది అత్త. అక్కడికి చేరిన వీరేశు భార్యను పట్టుకుని ఏడుస్తూ అంది కమల. కొద్దిగా ఊర్చుకోవాలే కమల అంది ఆమె. ఊర్చుకోలేదా అత్త ఎన్నాళ్ళు అడిగింది కమల. పిల్లో జల్లో పుడితే మారిపోతాడే అంది ఆమె. ఎందుకు? పిల్లలు ఈపులు కూడా ఆడికప్పచెప్పడానికా? మేమిద్దరం సంపాదించింది, అడి తాగుడికే చాలదు, ఇంక పిల్లల్నేం పెంచుతాడాడు, ముక్కు చేదింది. అందుకోనేమో దేవుడు నాకు పిల్లలనివ్వలేదు అంటూ 2 అరచేతులతో ముఖం తుడుచుకుని, ఏమో అత్త, ఇక్కడే ఉంటే సచ్చిపోయేలా ఉన్నాను, ఏ ఓట్లోనో దూకి చావాలనిపిస్తుంది, నేను పోతున్నాను, వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది కమల. జానీ చంద్రరావు కోసం స్వర్ణ ఇంటికి పరిగెత్తాడు. దబదబా తలుపులు కొడుతున్నాడు. తలుపు తీయే స్వర్ణ, నీకాడే ఉండిపోతున్నా కదే, నా పాటు మొత్తం నీకే పెడితిని అనగానే పటాలన తలుపు తెరిచింది స్వర్ణ. ఏంటి పాటే, మొత్తం నాకే పెడుతున్నావు? సిగ్గు లేకపోతే సరి, నీ పాటు నీ తాగుడికే చాలదు, డబ్బు అడిగితే సానిదాన్ని అవుతానని ఊరుకుంటుంటే ఇదే బాగుందనుకుంటున్నావు? చెవి కమ్మలు తాకట్టి ఇడిపించమని ఎన్నిసార్లు అడిగాను, చివరికి వాళ్ళ అమ్మేసుకునే కాడికొచ్చిన రూపాయి ఇవ్వలేకపోయావు. ఈడి పాటంతా పెట్టేస్తున్నాడంట నాకు, ఎలా అతలకి? నేను ఏడకపోతే గాని ఈడి పేడ ఎరగదవ్వదు అంటూ దబ్బును తలిపేసుకుంది స్వర్ణ. చంద్రరావును వెతుక్కుంటూ వచ్చిన జానీ, రారా ఇంకింటికి పోదాం అని జబ్బపట్టి లేపిన వాకిట్లో మట్టిలో పొర్లుతూ పిచ్చిగా తిడుతూ, నేను రాను నువ్వు అన్నాడు.

నువ్వు వెళ్ళిపోయాక మరీ దారుణమైపోయాడు కమలా. ఎంత చెప్పినా వినకుండా తిండి తిప్పలు మాని దాని పంచనే పట్టుకు వేలాడుతున్నాడు అని జానీ చెప్పాడు కమలతో. వచ్చేసి తప్పు చేశానా అని మనసులో అనుకుంటూ వాకిట్లో మంచానికి కరుచుకుని రాత్రంతా పొగిలిన కమలగోడు ఎదురుగా ఉండి మత్తు చెల్లే చందమామ చూడలేదు. ఎక్కడో మత్తులో జోగే చందర్రావు వినలేడు. ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రపట్టింది కమలకు. ఉదయాన్నే కోయిల కుహూ కుహూ రాగాలతో కొత్త ఆలోచనతో మేల్కొన్న కమలను నునువెచ్చని కిరణాల స్పర్శతో పలకరించాడు సూర్యుడు. రేవులో రాయిమీద దబదబా బట్టలుగుతుకున్న కమల తలెత్తి చూసింది. దూరంగా సూరి నవ్వుతూ నిలుచున్నాడు. గాలికెగిరే వెంట్రుకలను ఎడమచేత్తో పైకి తోసుకుంటూ సూరిని చూసి నవ్వుకుని పిండిన బట్టలు బకెట్లో వేసుకుంది కమల. నే పట్టుకొస్తా లేపాదా అన్నాడు దగ్గరగా వచ్చి ఓరగా చూస్తూ సూరి. నవ్వుతూ కమల ముందు నడుస్తూ ఉంటే కమలనే చూస్తూ సూరి వెనక నడుస్తున్నాడు. చేతిలో బకెట్ లేదు, బట్టలు లేవు, ఎండ చల్లగా వెన్నెలలాగా ఉంది. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ తీగ మీద బట్టలు ఆరేస్తున్నారు ఇద్దరు. దుప్పటి ఒక పక్క పట్టుకుని ఆరేయడానికి సాయం చేస్తున్నాడు సూరి. అది అకస్మాత్తుగా పెళ్లి తెరగా మారిపోయింది. తెరకు అటుపక్క కమల, ఇటుపక్క సూరి. ఆ తెరను నెమ్మదిగా ఎత్తి కమలను చూడ్డానికి ప్రయత్నిస్తుంటే పంతులుగారు మంత్రాలు ఆపకుండానే సూరి చేతిమీద ఒక్కటిచ్చి తప్పన్నట్లు ముక్కుమీద వేలు వేసుకున్నారు. అంతే మెలకు వచ్చేసింది సూరికి. ఒళ్లంతా పులకలేసి చిరు చెమటలు పట్టాయి. కల గుర్తుకు తెచ్చుకుని దేవుని పటంకేసి గడియారం కేసి చూశాడు. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంట అనుకుని మంచం మీద నుంచి లేవడమే విజిల్ వేస్తూ బయటకు వచ్చాడు. ఎక్కడి రాగమో అందుకుని వత్తాసుగా తీయగా కూస్తున్న కోయల కోసం కొమ్మ కొమ్మ వెతుకుతూ కళ్యాణ రాగం అందుకున్నాడు సూరి. మట్టిలో దొరులుతున్న చంద్రరావుకు మత్తు దిగి గుసగుసగా మాటలు వినిపిస్తున్నాయి. స్వర్ణని బొంబాయికి అమ్మేయడం ఇప్పటికయ్యిందిరా, ఇక ఈడి పెళ్ళాన్ని అన్నాడు ఒకడు. ష్ నెమ్మదిగా అన్నాడు రెండోవాడు. ఏం పర్వాలేదు, ఈడెప్పుడు లేవాలి, తాగుపోతే అదవా, మనల్నేం చేస్తాడీడు. ఈడిక్కడ ఉండగానే ఈడు ఉంచుకున్న దాన్ని అమ్మేశాం, ఇంక ఈడి పెళ్ళం అమ్మగారింటికి పోయిందట, దాన్ని పట్టుకోవాలి. అప్పుడు గాని డబ్బులు మొత్తం ఇవ్వడు సేటు పద అన్నాడు మొదటివాడు. మత్తు దిగిపోయింది చంద్రరావుకి. గబుక్కున లేచి తూలుతూ చుట్టూ పరిగెత్తాడు. ఎవ్వరూ కనబడలేదు. గాబరాగా స్వర్ణను పిలిచాడు. ఎన్ని కేకలు వేసినా బయటకు రాలేదు. ఎందుకలాగా గొంతుకోసిన మేకలారుతో రాత్రి ఎక్కడికో వెళ్ళింది కదా అంది పక్కింటి వీరమ్మ. ఎక్కడికెళ్ళింది, ఎవరితో వెళ్ళింది అడిగాడు చంద్రరావు. నాకేం తెలుసు, దాన్నే అడుగు, చేదరించుకుంటూ లోనికి పోయింది వీరమ్మ. ఒంటికంటుకున్న బురద తుడుచుకుని ఫోన్ కోసం జేబు వెతుక్కున్నాడు. దొరకలేదు. గబగబా కమల దగ్గరకు పరిగెత్తాడు. ఒంట్లో శక్తి లేదు, తూలిపోతున్నాడు. అయినా పరుగాపలేదు. అత్తగారింటి చుట్టూ తిరుగుతూ కమలా కమలా అని కేకలు పెట్టాడు. ఎక్కడా కమల కనపడలేదు. ఏ ఎందుకు కమలా, కమలా కమలా అని చీరుకుంటున్నావు, దాన్ని తన్ని తగిలేశావు కదా, దాని దగ్గరే ఊరేగు, పెళ్ళా ఎందుకు నీకు, తిడుతుంది అత్త. ఎక్కడికెళ్ళిందో చెప్పు అన్నాడు దీనంగా. ఏట్లోకి పావతలకి తలుపేసుకుంది అత్త. చేసేది లేక జానీ దగ్గరికి పరిగెత్తాడు. ఒరే జానీ, కమల కనపట్టలేదురా ఏడుస్తూ చెప్పాడు చంద్రరావు. ఆ బొంబాయి వాళ్ళకి అమ్మడానికి తీసుకుపోతుంటే సూరిగాడు కాపాడాడు. ఆడు నేను నానా తంటాలు పడి స్వర్ణని కమలని ఇద్దరిని తీసుకొచ్చాం, అదిగో చూడు అంటూ మూలలో ఏడుస్తూ కూర్చున్న కమలను చూపించాడు జానీ. కమలను చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయి దగ్గరకు పరిగెత్తాడు. ఇంకెప్పుడు ఇలా చేయనే కమల, అసలే అమాయకురాలివి, నువ్వేమైపోయావో అని పేణం కొట్టుకులాడిపోయిందే, నిన్ను చూశాను అంతే చాలు, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళినా ఇంకా అంటూనే స్పృహ తప్పి కమల కాళ్ళ దగ్గర పడిపోయాడు చంద్రరావు. అడగ్గానే సూరిగాడు దేవుడిలా వచ్చి మా కాపురం నిలబెట్టాడు. మీ అందరి చేత ఇంత నాటకం ఆడించాడు, ఈ నాటకానికి స్వర్ణను కూడా ఒప్పించాడు. మీ మేలు ఎన్నటికీ మర్చిపోను జానీ, చచ్చి కడుపును పుడతానని చెప్పు ఆ స్వర్ణకు, దండం పెడుతూ అంది కమల. నిజంగా మనిషి అంటే సూరిగాడు, ఆడి ప్రేమ కంటే నీ సంతోషమే ముఖ్యమనుకుని ఇంత చేశాడు, ఆడి ఫోటో పెట్టుకుని పూజించుకోవాలి అన్నాడు జానీ. ఈ ఎదవకి బుద్ధి బుధవారంతో తెల్లారకుండా చూసుకో మరి, మన ప్లాన్ ఎక్కడా లీక్ అవ్వకుండా.

0: కూడదు, సరే జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు జానీ. మబ్బు తొలగించుకుని చల్లగా నవ్వుతున్న చందమామను చూసి కలువులా విచ్చుకుంది కమల మనసు.
1: మీరింతవరకు శ్రీమతి నయనాల వాణిశ్రీగారి కళ్యాణ రాగం కథానిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు ఆనాటి తరం వారి ఆరోగ్య సూత్రాలు గురించిన విశేషాలు వింటారు. ఆనాటితరం నేటితరం ఈ రెండు తరాల వారి జీవన శైలిలో చాలా వ్యత్యాసం ఉందనే చెప్పాలి, ముఖ్యంగా చేసే పని విషయంలో. ఈ రోజుల్లో ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఇక పనిచేసే కంప్యూటర్ల దగ్గర ఎక్కువసేపు కూర్చోవడం, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల ఊబకాయానికి గురవుతున్నారు. ఇక మహిళలను కనుక చూసినట్లయితే వయసుతో సంబంధం లేకుండా కీళ్లనొప్పులు, థైరాయిడ్, ఇంకా అనేక వ్యాధులకు గురి అవుతున్నారు. దీనికంతటికీ కారణం మానసిక సమస్యలు, వ్యాయామం లేకపోవడం. ఇక వచ్చిన బరువును తగ్గించుకోవడానికి జిమ్లని, ఏరోబిక్స్ అని చేస్తున్నారు. ఆనాటితరం వారు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే అన్ని పనులు చేసుకుంటూ ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడిపారు. ఆ చేసే పనుల్లోనే ఎన్నో ఆసనాలు కూడా వేసేవారు. ఆ పనులు, ఆసనాలేమిటో ఇప్పుడు చూద్దాం. మొదటి ఆసనం మాలాసనం. మహిళలు వంగి ముగ్గు వేయడమే ఈ మాలాసనం. చుక్కలు పెట్టడం, గీతలు కలపడం, ఇలా చేయడం వల్ల వెన్నుముక వంగుతుంది, కాళ్ల నరాలు సాగుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది. ఈ ఆసనం మన బామ్మలు, అమ్మమ్మలు ప్రతిరోజూ చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు రాకుండా చేసుకున్నారు. ఇక రెండవ ఆసనం ఉత్కటాసనం. అప్పటి కాలంలో వాషింగ్ మిషన్లనేవే లేవు. బట్టలు ఉతకడం, పిండడం స్వయంగా చేసుకునేవారు. ఈ బట్టలు ఉతకడం అంటే రెండు కాళ్లు కొంత వంచి, నడుమును నిట్టారుగా పెట్టి, బట్టలను చేతులతో రాయికి బాదడం, అలాగే బట్టలను జాడించడం వల్ల చేతులకి, భుజాలకి, నడుముకి, ఇలా అన్నింటికీ కూడా ఒకేసారి వ్యాయామం జరుగుతుంది. దీన్నే జిమ్లో నేడు చైర్ పోస్, ఆర్మ్ వర్కౌట్ అని చెప్పి చేయిస్తున్నారు. ఇది మన అమ్మమ్మలు, బామ్మలు బట్టలు ఉతకడం ద్వారానే ఈ ఆసనాన్ని మనకు పరిచయం చేసేశారు. మూడవ ఆసనం త్రికోణాసనం. తడిబట్టలను పిండి దండం మీద ఆరేయడమే ఈ త్రికోణాసనం. బట్టలు ఆరేస్తున్నప్పుడు కాలు ఒకవైపు, చెయ్యి పైకి, నడుములు నిటారుగా పెట్టడం లేదా కొద్దిగా వంచడం, ఇలా చేయడం వల్ల శరీరం ఒక ప్రక్కకి సాగుతుంది. దీనివల్ల లివర్, కిడ్నీలు శుభ్రపడతాయి. నాలుగో ఆసనం అధోముఖ శ్వానాసనం. వంగి ఇల్లు కసువు ఊడ్చుకోవడం, అలాగే వంగి తడిబట్ట పెట్టడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, మెదడు చురుకుగా ఉంటుంది, పొట్ట దగ్గర కొవ్వు కూడా కరుగుతుంది. ఐదో ఆసనం మార్జరాసనం. కూర్చుని బూడిదతో గిన్నెలు తోమడం, కడగడం. దీనివల్ల మణికట్టు, వేళ్లు తిరుగుతాయి, ఆర్థరైటిస్ రాకుండా ఉంటుంది. అంతేకాదు, బూడిదలో ఉన్నటువంటి పొటాష్ అనేది సహజమైన క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. అప్పటి కాలంలో ఈ పనులన్నీ కూడా మన పెద్దవాళ్లు స్వయంగా చేసుకునేవారు. ఇక నేటి కాలంలో కనుక చూసినట్లయితే బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్లు, గిన్నెలు తోమడానికి డిష్వాష్ బార్లు, ఇల్లు ఊడవడానికి రోబోలు, ఇలా అన్ని పనులు మిషన్లే చేసేస్తూ ఉంటే మెడనొప్పి, నడుం నొప్పి, బీపీ, షుగర్ వచ్చే అవకాశం ఎక్కువే కదా. ఇంటి పని చేయడం అంటే అది పని కాదు, దానిని ఇంటి యోగం అంటారు. పతంజలి అష్టాంగ యోగంలో చెప్పినట్లు యోగం అంటే మనసుని, శరీరాన్ని, శ్వాసను ఏకం చెయ్యడం. అదే నాటితరం మన పెద్దవాళ్లు చేసి చూపించారు. మన పెద్దవాళ్లు ఈ పనులన్నీ కూడా ప్రేమతో, బాధ్యతతో, ఆనందంగా చేసేవారు. వారు ఇంటి పనిని ప్రేమను పెంచే పద్ధతి అని, వంట చేయడం అంటే రుచికి మాత్రమే కాకుండా ఆయుష్ని వడ్డించడం అని, ఇక ఇల్లు శుభ్రం చేయడం అంటే చెత్తను కాదు, చెడు ఆలోచనల్ని బయటకు ఊడవడం అని అనుకునేవారు. ఇలా ప్రతి పనిని పూజగా, సేవగా చేశారు కాబట్టే వారు ఆరోగ్యంగా ఎన్నో ఏళ్లు ఆనందంగా జీవించారు కదా. పనిచేస్తే అలసట వస్తుంది, సేవ చేస్తే ఆనందం వస్తుంది. అందుకే మనందరం కూడా ఇంటి పనిని ఒక యోగంగా మార్చుకుని ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తారని ఆశిద్దాం.

0: మీరింతవరకు ఆనాటి తరం వారి ఆరోగ్య సూత్రాలు గురించిన విశేషాలు విన్నారు.
1: కార్యక్రమంలో చివరగా లలిత గీతం.

0: ఈనాటి వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: కావస్తుంది మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
2: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ షగున్ చోప్రా విత్ ద మిడ్ డే న్యూస్. The headlines: Government imposes restrictions on manufacturing, sale and distribution of all fixed dose combinations containing chlorpheniramine maleate and phenylephrine hydrochloride for children aged below 4 years. India to host BRICS youth ministers meeting at Visakhapatnam in Andhra Pradesh this evening. India raises with Somalia issue of hijacking.

0: చిత్రగీతాలు వింటారు. ముందుగా ఓ వాణిజ్య ప్రకటన.
1: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జీ కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా, పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జీ సహాయపడుతుంది. సిఎన్జీ వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జీ ఇంకా సిఎన్జీ తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.

కార్యక్రమంలో ముందుగా వింటున్న పాటను చిన్మయ శ్రీపాద పాడారు. నీది నాది ఒకే కథ చిత్రానికి కందికొండ గీతం ఇది, సురేష్ బొబ్బిలి సంగీతం.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

వింటున్న పాటను కార్తిక్ పాడారు మళ్ళీ రావా చిత్రానికి, కృష్ణకాంత్ రచనకు శ్రావణ్ భరద్వాజ్ సంగీతం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. తరువాత వినబోతున్న పాటను రాహుల్ నంబియార్ పాడారు తొలిప్రేమ చిత్రానికి. శ్రీమణి గీతం ఇది, థమన్ ఎస్ఎస్ సంగీతం.

0: వింటూనే ఉండండి కార్యక్రమాన్ని ఓ వాణిజ్య ప్రకటన. అనంతరం తిరిగి మళ్ళీ కలుసుకుందాం.
1: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.

మీరు వింటున్నారు చిన్మయ శ్రీపాద గానాన్ని తొలి పరిచయం చిత్రానికి చంద్రబోస్ రచనకు ఇంద్రగంటి సంగీతం.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3:30 నిమిషాలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్.

భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.

0: మీరు వింటున్నారు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలను. ఇప్పుడు ఓ వాణిజ్య ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: వింటున్న పాటను అనురాగ్ కుల్కర్ణి సింధూరి పాడారు లై చిత్రానికి, కృష్ణకాంత్ రచనకు మణిశర్మ సంగీతం.

జీన్ శ్రీనివాస్ గోపికా పూర్ణిమ పాడిన యుగుల గీతాన్ని వింటున్నారు. బొమ్మరిల్లు చిత్రానికి సిద్ధార్థ్, భాస్కర్ భట్ల రవికుమార్ రచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.

వింటున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వీయ సంగీత నిర్వహణలో ఎస్ జానకితో కలిసి పాడారు చిన్నోడు పెద్దోడు చిత్రానికి వెన్నెల కంటి ఈ పాటను రచించారు.

వింటున్న పాటను నరేష్ అయ్యర్, క్రిష్ హరిచరణ్, సాధన సర్గం పాడారు మున్నా చిత్రానికి. కందికొండ గీతం ఇది, హారిస్ జీరా సంగీతం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 4:30. ఇప్పుడు హిందీ పాఠం వింటారు. ముందుగా ఓ వాణిజ్య ప్రకటన.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో విశేషణ్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి టి ఇందిరా, విద్యార్థి షేక్ ఆస్మా. వినండి 9వ తరగతికి హిందీ పాఠం విశేషణ్.
3: నమస్తే అధ్యాపికాజీ.
4: నమస్తే ఆస్మా, ఆవో బైఠో. ఆజ్ హమ్ కుచ్ వ్యాకరణాంశ సీఖేంగే. అబ్ విశేషణ్ కే బారే మే విస్తార్ రూప్ మే సీఖేంగే. జో శబ్ద సంజ్ఞా యా సర్వనామ్ కి విశేషత బతలాతే హై ఉన్హే విశేషణ్ కహతే హై. ఉదాహరణ్, అచ్చి లడ్కి, ఇస్మే

0: विशेषण अच्छी, यह शब्द लड़की की विशेषता बतलाता है। तुम भी एक उदाहरण दे दो।
1: जी अध्यापिका जी, सुंदर बगीचा, इसमें सुंदर विशेषण शब्द है।
0: अच्छा, ऐसे ही ऊंचा पहाड़, गर्म चाय, ठंडा पानी, इनमें विशेषण शब्द चुनकर बताओ।
1: ऊंचा, गर्म, ठंडा।
0: बहुत अच्छा, अब विशेषण के रूप और भेद सीखेंगे। विशेषण शब्दों के मुख्य चार भेद हैं। वे हैं गुणवाचक विशेषण, संख्यावाचक विशेषण, परिमाणवाचक विशेषण, सार्वनामिक विशेषण। तुम भी एक बार कहो। गुणवाचक विशेषण,
1: गुणवाचक विशेषण।
0: संख्यावाचक विशेषण,
1: संख्यावाचक विशेषण।
0: परिमाणवाचक विशेषण,
1: परिमाणवाचक विशेषण।
0: सार्वनामिक विशेषण,
1: सार्वनामिक विशेषण।
0: इनके अलावा అంటే ఈ నాలుగు కాకుండా ఔరు ఏక్ భీ హై వ హై వ్యక్తివాచక విశేషణ్. ఇదేమిటంటే వ్యక్తివాచక సంజ్ఞా శబ్ద విశేషణ రూప్ లేతే హై, అంటే నామవాచక శబ్దాలే విశేషణాలుగా వస్తాయి. తెలుగు భాష, కాశ్మీరీ లడ్కి, భారతీయ సంస్కార్ ఇలాంటివి. ఈ తెలుగు, కాశ్మీర్, భారత్ ఇవన్నీ నామవాచకాలు. విశేషణ రూపంలో భాష, లడ్కి, సంస్కార్ అనే నామవాచకాలని విశేషంగా చెప్తున్నాయి. సరే, మనం ప్రధానంగా మొదట చెప్పుకున్న నాలుగు నేర్చుకుందాం. పహలా గుణవాచక విశేషణ్, పరిభాష ఇస్ ప్రకార్ హై, జో విశేషణ్ కిసీ సంజ్ఞా యా సర్వనామ్ కే గుణ్, దోష్, దశ, రంగ్, ఆకార్, స్థితి ఆది కా బోధ్ కరాతే హై, వే గుణవాచక విశేషణ్ కహలాతే హై. అబ్ ఉదాహరణ దేఖో, అచ్చా లడ్కా హై, అచ్చా అనేది గుణ్, పురానా నౌకర్, పురానా, లాల్ సాడీ, లాల్ అనేది రంగు తెలుసు కదా, ఊంచా పహాడ్, ఊంచా, బడా షహర్, బడా, లంబీ కహాని, లంబీ, జంగ్లీ పశు, జంగ్లీ, యా కిలా సుందర్ ఔర్ మజబూత్ హై, ఇస్ వాక్య మే విశేషణ్ క్యా హై బతావో. ఇన్ శబ్దం కో ఔర్ వాక్యం కో ఫిర్ సే బోలో.
1: వహ అచ్చా లడ్కా హై, పురానా నౌకర్, లాల్ సాడీ, ఊంచా పహాడ్, బడా షహర్, లంబీ కహాని, జంగ్లీ పశు.
0: యా కిలా సుందర్ ఔర్ మజబూత్ హై, इस वाक्य में विशेषण क्या है बताओ.
1: सुंदर और मजबूत दो विशेषण है.
0: अच्छा, अब संख्यावाचक विशेषण सीखेंगे. जो विशेषण वस्तु की संख्या बताए वे संख्यावाचक विशेषण कहलाते हैं. अब उदाहरण देखो, तीन लड़कियां, इसमें तीन अंटे एदेना अंक लेदा संख्या, संज्ञा सर्वनामालक मुंदु वस्ते आदि संख्यावाचक विशेषण अन्नमाट. तुम भी उदाहरण दे दो.
1: ए, चार लड़के हैं, दस किताबें, सौ रुपए, पचास पैसे.
0: इनमें चार, दस, सौ, पचास आदि संख्यावाचक विशेषण है. बहुत अच्छा. इपड़ु ये संख्यावाचक विशेषणालो कूडा भेदालु नै. इसके दो मुख्य भेद हैं, निश्चित संख्यावाचक, अनिश्चित संख्यावाचक. अयिते निश्चित अंटे एमिटि? निश्चित संख्या बोधक विशेषण से विशेष वस्तु की निश्चित संख्या का बोध होता है. निश्चित संख्या अंटे दो, तीन, पच्चीस, पचास इला संदेहानिकी ताव लेकुंडा चेप्पगलिगिते अदि अंटे पूर्णांक, स्पष्टंगा रेंडु मूडु लेदा अपूर्णांक कूडा कावच्चु ओक्कोक्कप्पुडु, एदि पौने तीन, साढे चार, सवा दो वगैरह. इदि काक क्रमवाचक आर्डर अंटे पहला, దూసరా, చౌథా, పాంచవా, ఇది కూడా సంఖ్యావాచక విశేషణ. సముదాయ బోధక్ అంటే గ్రూప్, మొత్తం గ్రూప్ గురించి. ఎలా, దోనో హాత్, లాఖో రూపయే, ఇస్మే విశేషణ శబ్ద క్యా హై బతావో.
1: దోనో, లాఖో, చారో ఓర్, లో చారో.
0: బహుత్ అచ్చా. ఇప్పుడు అనిశ్చిత సంఖ్యా బోధక్ విశేషణ సే విశేష వస్తుకి నిశ్చిత సంఖ్యాగా బోధ నహీ హోతా. ఉదాహరణ్, కుచు పుస్తకే, కొన్ని పుస్తకాలు, ఎన్నో తెలీదు, ఎన్నైనా కావచ్చు. అలాగే అనేక రంగ్, ఇస్మే విశేషణ క్యా హై?
1: అనేక్ విశేషణ్.
0: సబ్ లోగ్, బహుతేరే ఆద్మీ, కయీ బార్, విశేషణ శబ్ద క్యా హై ఇన్మే?
1: బహుతేరే, కయీ.
0: అచ్చా, అబ్ పరిమాణవాచక విశేషణ్ అర్థం ఏమిటి? క్వాంటిటీ, ఎంత అని ప్రశ్నిస్తే, ఉదాహరణకు బర్తన్ మే కితనా దూధ్ హై అంటే జవాబు బర్తన్ మే కుచ్ దూధ్ హై, కొంచెం పాలున్నాయి. కుచ్ అనేది పరిమాణవాచక్. ఇంకా బహుత్, సబ్, కితనా, ఇత్నా, థోడా ఇవన్నీ పరిమాణవాచక విశేషణ్. ఈ పదాలు ఉపయోగించి ఉదాహరణలు చెప్పగలవా?
1: జీ హా అధ్యాపికా జీ, బహుత్ లోగ్, సబ్ లడ్కే, కితనా సమయ్, ఇత్నా ఘీ, థోడా పానీ.
0: బహుత్ అచ్చా. అలాగే పూరీ కహానీ, పూరీ అంటే పూర్తి. ఇంకా ఏమిటంటే రెండు రెండు పరిమాణవాచక విశేషణ కలిసి కూడా రావచ్చు. ఎలా అంటే థోడా బహుత్, థోడా బహుత్ మెహనత్ తెలుగులో అంటారు, కొద్దో గొప్ప అంటారు చూడు, అదనమాట. అలాగే బహుత్ కుచ్ సీఖ, బహుత్ కుచ్ సీఖ అంటే చాలా ఎక్కువ నేర్చుకున్నాడు. ఇలా పరిమాణక వాచక విశేషణ పక్కన సా చేర్చితే అది కూడా ఒక ప్రయోగం అవుతుంది. ఎలా అంటే ఇత్తనాసా కాం, తెలుగులో ఈ మాత్రం పని అంటారు చూడు, అలా అనమాట. ఇత్తనాసా కాం, కిత్నాసా దూధ్ అంటే
1: ఏమాత్రం పాలు.
0: బహుత్ సా లాభ్ అంటే చాలా లాభం, థోడీసీ బుద్ధి కొంచెం బుద్ధి, ఇవన్నీ పరిమాణవాచక విశేషణ. తరువాతది సార్వనామిక విశేషణ్. జో విశేషణ్ సర్వనామ కే రూప్ మే రహకర్ సంజ్ఞా కో సూచిత కర్తే హే వే సార్వనామిక విశేషణ్ కహలాతే హే. జైసే విజయవాడ హమారా షహర్ హే, హమారాలో హమ్ అనేది సర్వనామం. అలాగనే ఔర్ ఏక్ ఉదాహరణ్, రామ్ మేరా భాయీ హే, ఇస్మే విశేషణ్ క్యా హే,
1: మేరా సార్వనామిక్ విశేషణ్ హే.
0: సర్వనామ శబ్దాలు, మూల శబ్దాలు, యోగిక శబ్దాలని రెండు రకాలు. సర్వనామ శబ్దాలు, మూల శబ్దాలు, యోగిక శబ్దాలని రెండు రకాలు. సర్వనామ శబ్దం బతావో పహలే.
1: యహ వహ యే వే మై హమ్ తుమ్ తు ఆది.
0: బహుత్ అచ్చా. ఇవన్నీ మూల శబ్దాలు. యోగిక శబ్దాలంటే ప్రత్యయ జోడినేసే బంతే హే. కారక్ తెలుసు కదా నీకు, కా కే కి మే సే ఇవన్నీ కూడా. ఆది ప్రత్యయ జోడినేసే అంటే యహ ప్లస్ కా అప్పుడు ఇస్కా. వైసే హి
1: యహ ప్లస్ కి ఇస్కి, యహ ప్లస్ కే ఇస్కే, వహ ప్లస్ కా ఉస్కా, వహ ప్లస్ కి ఉస్కి, వహ ప్లస్ కే ఉస్కే.
0: ఠీక్ హై. అంటే ఇస్ ఉస్ జిస్ ఇవన్నీ కూడా సార్వనామిక విశేషణ్. ఇస్ ఘర్ మే రాము రహతా హై, ఉస్ లడకీ కే పాస్ ఫూల్ హై. ఇలా ఎన్నైనా ఉదాహరణలు ఇవ్వచ్చు. అచ్చా ఏ బతావో అప్నా పరివార్, పరాయా ఘర్, నిజ దేశ్, ఈ ఉదాహరణలో విశేషణ శబ్ద చున్కర్ బతావు.
1: అపనా, పరాయా ఔర్ నిజ్.
0: అపనా అన్నా నిజ్ అన్నా ఒకటే అర్థం. అపనా పరివార్ నా కుటుంబం, లేదా తన కుటుంబం అని కూడా అనొచ్చు. పరాయా ఘర్ దూసరం కా ఘర్ ఇతరుల ఇల్లు. అబ సంజ్ఞాశబ్దకో విశేషణ బనాయేంగే. ఉదాహరణ్ ధన్ అంటే పైసే సంపత్తి కదా. ఈకి మాత్రా జోడినేసే క్యా బంతా హే, ధన్ ప్లస్ ఈ
1: ధనీ డబ్బు గలవాడు, ధనీ ఆద్మీ హైనా అధ్యాపికాజీ.
0: అలాగే పహాడ్ అంటే పర్వతం, ఇసే భీ విశేషణ్ బనావో
1: పహాడీ.
0: అచ్చా పహాడీ ఇలాకా పర్వత ప్రాంతం. అలాగే చంద్ర అంటే చంద్రుడు, సా జోడ్నేసే చంద్ర సా హోతా హై, అర్థ చంద్రుని లాంటి, షేర్ సా సింహం లాగా ఆది. అబు నామక్ పేరు గల, నామక్ అంటే పేరు గల, రామచంద్ర నామక్ నరేష్ రామచంద్రుడు అను పేరు గల రాజు. మున్ని నామక్ లడకి, అర్థమేమిటి
1: మున్ని అను పేరు గల అమ్మాయి.
0: బహుత్ అచ్చా. సర్వనామాల గురించి సార్వనామిక విశేషణలో నేర్చుకున్నావు కదా, అబ్ క్రియాశబ్దకు విశేషణ బనానా. కుచ్ క్రియాశబ్దు బతావో.
1: పడ్, లిఖ్, సున్, కర్, చల్, దౌడ్, ఖా ఆది.
0: అచ్చా పఢ్కో పఢనే వాలా బనాతే హే. ఉదాహరణ్ పఢనే వాలా లడకా చదివే పిల్లవాడు. వైసే హి దో చార్ ఉదాహరణ తుమ్ భీ దే సక్తి హో.
1: లిఖనే వాలా లడకి
0: నహీ, లిఖనే వాలీ లడకి స్త్రీలింగ్ హై నా, ఆగే బోలో.
1: సుననే వాలీ ఔరత్, కామ్ కర్నే వాలా ఆద్మీ ఆది హై నా అధ్యాపికాజీ.
0: అచ్చా చల్ కో చల్తీ బనాకర్ విశేషణ్ కా రూప్ దేతే హే. చల్తీ గాడి నడుస్తున్న బండి, అలాగే చరతీ గాయ్ మేస్తున్న ఆవు. ఇలా ఔర్ ఏక్ బాత్ హై, అవ్యయసే విశేషణ్ బనానా. బాహర్ భీతర్ ఆది అవ్యయ హై, ఇస్కో బాహరీ భీతరీ యానీ ఈ కీ మాత్రా జోడ్నేసే విశేషణ్ బంతే హే. ఉదాహరణ్ వహ భీతరీ బాత్ బోల్ నహీ పాయా, అతడు లోపలి మాట చెప్పలేకపోయాడు. అలాగే మేరా నౌకర్ బాహరీ కామ్ భీ కత్తా హై, నా నౌకరు బయట పని కూడా చేస్తాడు. ఇలా అచ్చా ఏక్ ముఖ్య విషయ హై, సర్వనామ శబ్దం కే పెహలే విశేషణ్ కా ప్రయోగ నహీ హోతా. వహ అచ్చా లడకా హై, దీనిలో ఒక సర్వనామం ఒక నామవాచకం ఉన్నాయి, బతావో.
1: వహ సర్వనామ్ ఔర్ లడకా సంజ్ఞా హై అధ్యాపికాజీ, వహ కే బాద్ విశేషణ్ ఆయా.
0: ఠీక్ హై. ఔర్ ఉదాహరణ దే దో.
1: యహ సుందర్ హై, మై హోషియార్ హూ, ఆప్ బడీ హై, హమ్ బుద్ధిమాన్ హై,
0: बहुत अच्छा। अब विशेष

0: का रूपांतर विशेषण एक विकारी शब्द है అంటే లింగ వచన విభక్తులను అనుసరించి మార్పు చెందేటువంటి పదాలనే వికారీ శబ్ద అంటారు. ఉదాహరణకి బడా ఏక్ విశేషణ్, పుల్లింగ్ మే బడా, స్త్రీలింగ్ మే క్యా హే?
1: బడీ.
0: అచ్చా స్త్రీలింగ్ మే క్యా కహతే హే?
1: అచ్చీ.
0: వాక్యంలో ఉన్న నామవాచకం లేదా సర్వనామం, పుల్లింగం లేదా స్త్రీలింగం, ఏకవచనం లేదా బహువచనం దేనిలో ఉంటే విశేషణం కూడా అదే లింగంలో అదే వచనంలో ఉంటుంది. ఉదాహరణకు వహ అచ్చా లడ్కీ హై, క్యా యహ వాక్య సహీ హై? నహీ తో శుద్ధ కరో.
1: యహ వాక్య సహీ నహీ హై అధ్యాపికా జీ.
0: ఆ క్యూ?
1: లడ్కీ స్త్రీలింగ శబ్ద హై, సహీ వాక్య హై వహ అచ్చీ లడ్కీ హై.
0: సహీ ఉత్తర్. ఔర్ ఏక్ వాక్య వహ బడా గాయ హై.
1: వహ బడీ గాయ హై అనాలి కదా అధ్యాపికా జీ.
0: అచ్చా అబ వచన కే అనుసార్ విశేషణ రూపాంతర్ దేఖతే హై. కాలా ఘోడా ఏక్ వచన మే, అబ బహువచన మే బతావో.
1: కాలా ఘోడే గలత హై అధ్యాపికా జీ, కాలే ఘోడే సహీ హై.
0: బహుత్ అచ్చా, వచన బదల్ కర్ బతావో, వహ బడా లడకా హై.
1: వే బడే లడకే హై.
0: ఠీక్ హై, అబ క్రియా కా ప్రయోగ్ భీ కర్తే హై. ఏక్ ఆసాన్ ఉదాహరణ, అచ్చా లడకా ఆతా హై, స్త్రీలింగ్ మే బతావో.
1: అచ్చీ లడ్కీ ఆతీ హై.
0: అచ్చా లడ్కా ఆతా హై, బహువచన మే బతావో.
1: అచ్చే లడ్కే ఆతే హై.
0: సహీ జవాబ్. అబ విశేషణం కి తులనా సీఖెంగే. ఏమిటేమిటవి? ఒకటి మూలావస్థ, ఉత్తరావస్థ ఆరు ఉత్తమావస్థ. సంజే అబ మూలావస్థ అంటే ఇందులో పోలికలు ఏవి చెప్పేది లేదు, ఉన్నది ఉన్నట్లుగా సీధా వాక్య బనానా. జైసే బడా లడకా ఆయా, సీతాసుందర్ లడకీ హై. ఇలా ఉత్తరావస్థ, ఉత్తరావస్థ అంటే పోల్చడం వస్తుంది, కంపేర్ చేయటం. కంపేర్ చేయటంలో వాక్యమే దో ప్రాణియో యా పదార్థం మేసే కిసీ ఏకే గుణ్ యా దోష్ కా బోధ్ హోతా హై ఉస్ రూప్ కో ఉత్తరావస్థ కహతే హై. సీతాసే రమా సుందర్ లడకీ హై, రాజా ఔర్ రమేష్ మే రాజా హోషియార్ హై. అబ తీసరా హై ఉత్తమావస్థ. ఇన్ వాక్యం కో ఫిర్ సే బోలో.
1: సీతా సే రమా సుందర్ లడ్కీ హై, రాజా ఔర్ రమేష్ మే రాజా హోషియార్ హై.
0: అబ తీసరా హై ఉత్తమావస్థ. విశేషణ శబ్ద కే జిస్ రూప్ సే దో సే అధిక ప్రాణియో యా పదార్థం మే సే కిసి ఏకే గుణ్ యా దోష్ కా బోధ్ హోతా హై ఉస్ రూప్ కో ఉత్తమావస్థ కహతే హై. చాలా వాటిలో నుంచి ఒకటి మాత్రమే గొప్పదని చెప్పడం. ఉదాహరణ సీతా సబ్సే సుందర్ లడ్కీ హై.
1: అధ్యాపికా జీ, క్యా అస్మా సబ్సే సుందర్ లడ్కీ నహీ హై?
0: క్యూ నహీ, అస్మా భీ సబ్సే సుందర్ లడ్కీ హై. అచ్చా అస్మా, అబ పాఠ యహాన్ పర్ సమాప్త్ కర్తే హై, చలే.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: ఆశీర్వాద్.
2: విశేషణ్ 9వ తరగతికి హిందీ పాఠం మీరింత వరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి టి ఇందిర, విద్యార్థి షేక్ ఆస్మా.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు శ్రీమతి కోన సంతోషమ్మ మరియు బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.
4: జోడుకోయల వాడమేదో.

సిరి సిరిమువ్వ తాటాకుమంటలేశాడో, సిరి సిరిమువ్వ మరి కుల్లాయి నీలెట్టో, సిరి సిరిమువ్వనే కుదిరి.

0: మరి కూరేమో కలిపాను శ్రీశ్రీమువ్వ, మరి పొయ్యి మీద పెట్టాను శ్రీశ్రీమువ్వ, పొయ్యి మీద పెట్టేనే శ్రీశ్రీమువ్వ, తాటాకు మంటలు వేసాను శ్రీశ్రీమువ్వ,
1: పొయ్యి మీద పెట్టాను శ్రీశ్రీమువ్వ, తాటాకు మంటలు వేసాను శ్రీశ్రీమువ్వ,
0: గొప్ప గొప్ప లాడిందో శ్రీశ్రీమువ్వ, నేను ఏరెట్టి తిప్పాను శ్రీశ్రీమువ్వ, నేలెట్టి తిప్పితే శ్రీశ్రీమువ్వ, అది సురుక్కుని గాలిందో శ్రీశ్రీమువ్వ,
1: శ్రీశ్రీమువ్వ
0: సురుక్కుని కాలిందో శ్రీశ్రీమువ్వ.

0: మరి కాళ్ళకే నీళ్ళిచ్చో సిరిసిరిమువ్వా, అనే కంచంలో కూడెట్టో సిరిసిరిమువ్వా,
1: కాళ్ళకే నీళ్ళిచ్చో సిరిసిరిమువ్వా,
0: అనే కంచంలో కూడెట్టో సిరిసిరిమువ్వా, మరి ఒట్టు పులిసే పోసానో సిరిసిరిమువ్వా,
1: కంచంలో కూడెట్టో సిరిసిరిమువ్వా,
0: ఒట్టు పులుసు పోసావో సిరిసిరిమువ్వా, కోడి మొక్కలే అని అడిగాడో సిరిసిరిమువ్వా,
1: ఒట్టు పులుసు పోసావో సిరిసిరిమువ్వా, కోడి మొక్కలే అని అడిగాడో.
0: అచ్చాయి గారు బుచ్చాయి గారు కరణం గారు కనికొక్కో సిరిసిరిమువ్వా, కోడి మాసమంతా తిన్న

0: శ్రీ సిరిమువ్వా నాకే ఈ బూరిలో శ్రీ సిరిమువ్వా మరి అనే అడిగాడే శ్రీ సిరిమువ్వా
1: నాకే ఈ బూరిలో సిరిమువ్వా
0: మడపల్లా మంట దగిలో శ్రీ సిరిమువ్వా మాడిపోయిన అన్నానో శ్రీ సిరిమువ్వా
1: మడపల్లా మంట దగిలో శ్రీ సిరిమువ్వా
0: సిరిసిరిమువ్వా మరంతోటి మహారాజే సిరిసిరిమువ్వా నన్ను ఎంత మెచ్చుకున్నాడో సిరిసిరిమువ్వా సిరిసిరిమువ్వా మరిటువంటి కాపురమో సిరిసిరిమువ్వా నాకెవ్వరే తెచ్చారే సిరిసిరిమువ్వా పావలా కాణిట్టి సిరిసిరిమువ్వా నాకు పచ్చబొడి పిచ్చాడో సిరిసిరిమువ్వా అదంటిందో అంటలేదో సిరిసిరిమువ్వా నన్ను అడిగినోడే కాదత్తో సిరిసిరిమువ్వా దేమేమి పచ్చండి నాగమల్లి తేగమల్లి శంకుసే కారాలు సీతమూరు పాదాలు కృష్ణుడు ఉయ్యాలతోటి రాముడు బజారులో నా బాగుందో లేదా అని సిరిసిరిమువ్వా నన్ను అడిగినోడే కాదత్తో సిరిసిరిమువ్వా
1: పచ్చండి నాగమల్లి తేగమల్లి శంకుసే కారాలు సీతమూరు పాదాలు కృష్ణుడు ఉయ్యాలతోటి రాముడు బజారులో నా బాగుందో లేదా అని సిరిసిరిమువ్వా నన్ను అడిగినోడే కాదత్తో సిరిసిరిమువ్వా
0: జోడుకొయల వాడ మీదో సిరిసిరిమువ్వా జోడగి పెట్టి లంపాడే సిరిసిరిమువ్వా అందినియో అందలేదో సిరిసిరిమువ్వా నన్ను అడిగినోడే కాదమ్మో
1: సిరిసిరిమువ్వా
0: అయ్యారే జోరు సేయంసలాంటి పడవరా ఒయ్యారా మొలక బోసిరా చిన్నోడా తెరసా

0: ఎంత శమట కార్చినా ఎన్ని ఎముకలు ఇరిగినా మారవు మన పేద తీరులు. అయ్యారే జోరుసే ఎంసలాంటి పడవరా, ఒయ్యారా మొలకబోసెరా చిన్నోడా, తెరసాప పైకి కట్టి
1: తిరిగి తిరిగి చేపలమ్మితే.

పట్టణాల పడుసు కుంకలో గంపదించి సరసమాడెరా, పట్టణాల పడుసు కుంకలో గంపదించి సరసమాడెరా. ఎంత చెమట కార్చినా ఎన్ని ఎముకులిరిగినా మారవు మన పూరి గుడిసెలు. అయ్యారే జోరుసే అంసలాంటి పడవరా, వయ్యారా మొలకబోసెరా, చిన్నోడా తెరసాపా పైకి.

0: కళ్ళ జోడు నువ్వు కొంటివి, శవలా పోగులమ్మి సేతి వాచి కన్ని జలసాగా తిరుగుతున్నావు, శవలా పోగులమ్మి సేతి వాచి కొని జలసాగా తిరుగుతున్నావు. అయ్యారే జోరు సేయంసలాంటి పడవరా, ఒయ్యారా మొలక బోసెరా, చిన్నోడా తెరసాప పైకి
1: కట్టడమ్మే కళ్ళ జోడు నీవు కొంటివా.

0: సీతారామలకబోసిరా చిన్నోడా తెరసా పైకి కట్టరా
1: నాన్నతాడు అమ్ముకోనే పోతివా
2: నాను

0: పైకి కట్టరా.
1: నా బాధ చూడలేక కన్నవారు నన్ను పిలిచెరా, నా బాధ చూడలేక కన్నవారు నన్ను పిలిచెరా. పరువు కోసం నేను పడి ఉంటేనెక్కడ నా బాధ నీకు తెలియదు.
2: మీరు ఇంతవరకు శ్రీమతి కోన సంతోషమ్మ మరియు బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు.
3: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా, పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.

ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

వింటున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు పుత్తడి బొమ్మ చిత్రానికి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ రచనకు, చక్రవర్తి సంగీతం.

హరిహరన్ శ్వేతమోహన్ పాడిన యుగుల గీతాన్ని వింటున్నారు. విలేజ్లో వినాయకుడు చిత్రానికి వనమాలి గీతం ఇది, మణికాంత్ సంగీతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు వింటున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను కోకిలమ్మ చిత్రానికి. ఆత్రేయ రచించిన ఈ పాటకు ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. వింటున్న పాటను శ్రేయ ఘోషల్ పాడారు మహానంది చిత్రానికి. ఈశ్వర్ తేజ రచించిన ఈ పాటకు కమలాకర్ సంగీతం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్త ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. సెప్టెంబరు తొలివారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కె పార్థసారథి పేర్కొన్నారు. ఈ నెల 31న వెలిగొండ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ తొలివారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఏకోడూరులో ఈరోజు ఆయన పర్యటించారు. అనంతరం ప్రజావేదికలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి మారబోతుందన్నారు. అభివృద్ది అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదని, స్వచ్ఛమైన ప్రాంతాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలన్నారు. 2047 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అగ్రదేశంగా వెలుగొందుతుందన్నారు. మన ఊరు మన బాధ్యత సంకల్పం అందరూ తీసుకోవాలని, ఆరోగ్యకర జీవనానికి స్వచ్ఛత మరింత అవసరమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి. రోడ్డు మనదే, ఇల్లు మనదేనే గాని మనస్తత్వం వస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అనకాపల్లికి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు తీసుకొస్తాం. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ మళ్లీ వస్తా, అనకాపల్లికి నీళ్లు తీసుకొచ్చి మీకు చూపిస్తానని మరొకసారి మీ అందరిగా మీ ఇస్తున్నాను.
0: బ్రిక్స్ దేశాల యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రుల సమావేశాలు ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. తొలి రోజు బ్రిక్స్ ప్రతినిధుల బృందం చారిత్రక ప్రాంతం తొట్లకొండ బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో పాటు 11 బ్రిక్స్ దేశాల యువజన, క్రీడాశాఖల మంత్రులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బౌద్ధ క్షేత్రంలో మొక్కలు నాటారు. తొట్లకొండలోని మహాస్తూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను పరిశీలించారు. విదేశీ ప్రతినిధులకు ఇక్కడి పురావస్తు అవశేషాలు, అప్పటి బౌద్ధ జీవన విధానానికి సంబంధించిన విశేషాలను అధికారులు వివరించారు. విశాఖలోని తొట్లకొండ బౌద్ధ వారసత్వ ప్రదేశం ప్రపంచ

దానికే గర్వకారణమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కొనియాడారు. విశాఖపట్నంలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు సందర్శించారు. పాఠశాలలో సుమారు 6,48 లక్షల రూపాయలకు పైగా నిధులతో చేపట్టిన పునర్నిర్మాణ పనులను మంత్రి లోకేష్ ప్రారంభించారు. పాఠశాలలో తాగునీటి ఆర్వో ప్లాంట్, క్రికెట్, వాలీబాల్ కోర్టు, బాస్కెట్బాల్, వాకింగ్ ట్రాక్ల ప్రాంగణాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలోని అన్ని పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణగా ఉండాలని అన్నారు. వెలిగొండ నిర్వాసితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో విడత పరిహారాన్ని ఈరోజు అందించారు. మూడవ విడతగా 250 కోట్ల రూపాయల పరిహారం చెక్కును నిర్వాసితులకు ముఖ్యమంత్రి అందజేశారు. ఇప్పటి వరకు 6,206 కుటుంబాలకు 768 కోట్ల రూపాయల మేర పరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది ఎల్ నినో కారణంగా 50% లోటు వర్షపాతం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు ఇవ్వాలని సంకల్పించుకున్నామని అన్నారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఈ నెల 31న వెలిగొండ నుంచి 10.5 TMCల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని చెప్పారు. కరవు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు వెలిగొండ ఒక వరమని, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని మంత్రి వెల్లడించారు. యువత భవిష్యత్ రాష్ట్రాభివృద్ది ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి స్పష్టం చేశారు. అమరావతిలో మంత్రి ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట పరిపాలనలో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్షం తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణకు హైకోర్టే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ విజ్ఞాన పరిశోధనా సంస్థ 8వ స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా అశోక చక్ర పురస్కార గ్రహీత గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా పాల్గొన్నారు. వివిధ కోర్సులు పూర్తి చేసిన 1054 మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు. వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన చైర్మన్గా శ్రీధరవర్మ ఈరోజు అరిపిరి సమీపంలోని ఎస్వీబీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని, హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయటంలో ఎస్వీబీసీ ఛానల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అందరినీ కలుపుకుని సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. ప్రజలందరికీ మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జి వీరపాండ్యన్ వెల్లడించారు. అరకులోయలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పైలట్ ప్రాజెక్టును త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ మేరకు వీరపాండ్యన్ జిల్లా కలెక్టర్ నిశాంతితో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంజీవని కార్యక్రమం రోగులకు లభించే వైద్య చికిత్స నాణ్యతను పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. అగ్ని ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఎంతో కృషి చేస్తోందని అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ తెలిపారు. ఈరోజు అనంతపురంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో నూతన ఆధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వాహనాలను, పరికరాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాల నష్టాలు

ప్రమాదాలు చాలా వరకు నివారించగలిగామని తెలిపారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా మరో ఉపరితల ఆవర్తనం నెలకొందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. సెప్టెంబర్ తొలి వారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కె పార్థసారథి పేర్కొన్నారు. ఈ నెల 31న వెలిగొండ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి పల్లెసీములు కార్యక్రమంలో అరటిలో విలువ ఆధారిత ఉత్పత్తులు డాక్టర్ కె రవీంద్ర కుమార్ గారితో పరిచయం వింటారు.
1: రవీంద్ర కుమార్ గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: మీరు కొవ్వూరులో ఉన్నటువంటి ఉద్యాన పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
2: అవును మేడం.
1: మనం పండ్ల తోటలకు వచ్చేసరికి అండి, సాధారణంగా తీసుకునేటటువంటి పండు అరటి పండు. ఈ అరటి పండుని పండుగను తీసుకుంటారు, కూరగాయ కూడా వాడుతూ ఉంటారు. మరి ఇట్లాంటి ఉపయోగం ఉన్నటువంటి ఈ పండుని చిన్న కుటుంబం దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తీసుకుంటారు, దీంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి అని. మరి ఇంత విలువైనటువంటి ఈ పండుతోటి ఈ మధ్యకాలంలో ఒక మాట అంటున్నారండి, అనేక రకాల ఉప ఉత్పత్తులు కూడా ఈ అరటి నుంచి తీసుకుంటున్నారు. అది చేసుకోవటం వల్ల రైతులకు కానీ, అంటే చిన్న సన్నకారు రైతులు ఉంటారు కదండి, ఆ రైతులకు కానివ్వండి, నిరుద్యోగ యువతలకు కానివ్వండి, లేకపోతే ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునే మహిళలు ఉంటారు, ఆ మహిళలకు కానివ్వండి, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, అవి ఎలా తయారు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ మాకు తెలియచేయండి.
2: భారతదేశంలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మామిడి తర్వాత అరటి ఒక ప్రధానమైనటువంటి పండ్ల తోటగా మనం గుర్తించబడుతుంది. మొత్తం ప్రపంచంలోనే భారతదేశము ఈ అరటిని పండించడంలో కానీ తయారు చేయడంలో కానీ ఉత్పత్తి చేయడంలో కానీ మొదటి స్థానంలో ఉంది. వీటిలో మనకి రెండు రకాల అరటి మనకి సాధారణంగా లభిస్తుంది. ఒకటి పండ్ల కోసం పండించే అరటి, అది సుమారు 75% భూభాగంలో సాగు అవుతుంది. కూరగా వాడేటువంటి ప్లాంటైన్ రకాలు 25% భూభాగంలో మనకి పండించడం జరుగుతూ ఉంది. అయితే వీటి నుంచి పండ్లు కూరలే కాకుండా అనేకమైనటువంటి ఉప ఉత్పత్తులు కూడా మనకి తయారు చేసుకోవచ్చు. ఈ ఫలాన్ని కానీ మనం తీసుకుంటే ఇది గొప్పవారి నుంచి భేదవారి వరకు కూడా అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఫలము. దీనిలో ముఖ్యంగా మనం చెప్పుకుంటే పొటాష్ అనేది చాలా అధిక మొత్తంలో ఉండి సోడియం అనేది తక్కువ.

0: ఎక్కువగా ఉండి ఇతర పోషకాలైనటువంటి కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, భాస్వరం కానీ, బి విటమిన్లు కానీ అత్యధిక మోతాదులో ఉండి మనకి చాలా పోషక ఆహారంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి అమృత ఫలము అని మనకి పిలవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ చిప్స్తో పాటు అరటి గుజ్జుతో బేబీ ఫుడ్స్ కానీ, జామ్, జెల్లీ, ఫిగ్, అంటే ఈ అరటి పండును యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎండపెట్టి అరటి ఫిగ్ తయారు చేసుకోవచ్చు, అరటి పిండిని తయారు చేసుకోవచ్చు, జ్యూస్లు, బిస్కెట్లు, ఫ్రూట్ బార్స్, చాక్లెట్స్ వంటివి కూడా మనం దీని నుంచి తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ విలువ ఆధారిత ఉత్పత్తులను మనం అరటి పండ్లకు సరైనటువంటి ధర లేనప్పుడు లేదా గెలలో ఉండేటువంటి ఆకరహస్తంలో చిన్నవిగా ఉండేటువంటి కాయలతోనూ లేదా ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా లేని పండ్ల నుంచి ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. దీని ద్వారా అరటి పండుకు సరైన ధరలు రావడమే కాకుండా ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా పోషక విలువలు అనేవి పెంపొందించి రైతులు అదనపు ఆదాయం పొందేందుకు వీలు పడుతుంది. అదేవిధంగా మన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఒక కుటీర పరిశ్రమగా కూడా మనకి ఉపయోగపడడం జరుగుతూ ఉంటుందండి.
1: ఇప్పుడు అరటి అనేసరికి పండుగ కూరగా రెండుగా ఉపయోగించుకుంటాం కదండి,
0: అవును
1: విడివిడిగా
0: అవును.
1: వాటితోటి ఏ ఏ ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు?
0: సాధారణంగా ఈ కూరగా వాడే ప్లాంటైన్ లేదా బొంత రకాల్లో ఉత్పత్తులను ముఖ్యంగా కాయలు పచ్చి దశలో ఉన్నప్పుడు మాత్రమే మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిలో ఇంతకుముందు చెప్పినట్టుగా అరటికాయ చిప్స్, బజ్జీలు, అరటి పిండి, పిండి ఆధారంగా చేసేటువంటి బిస్కెట్స్, సూపులు, పాస్తా, నూడిల్స్ వంటి వాటిని మనం ఎక్కువగా తయారు చేసుకోవచ్చు. అయితే పండు, అరటి పండ్ల కోసం వాడే రకాల నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఉత్పత్తులను మనం తయారు చేసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా ఫిగ్, అంటే ఎండిన అరటి ఫలం, అరటి జ్యూసు, ఫ్రూట్ బారు, జామ్, జెల్లీ, సాసు, తీపి చట్నీలు, అంతేకాకుండా ఈ గుజ్జును కూడా పులయబెట్టి మనం వైన్, బీరు వంటి ఆల్కహాల్ పదార్థాలు కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ పదార్థాలన్నిటికీ కూడా మన దేశంతో పాటు విదేశాల్లో కూడా చాలా అధిక డిమాండ్ ఉండడంచే వీటిని ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా కూడా మనం తయారు చేసి బాగా లాభపడడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల్లో ఉండి కుటీర పరిశ్రమల్లో చేసుకోదగినటువంటి పదార్థాలు ఏంటి? అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడే కదా రైతు చేసుకోవటానికి వీలుగా ఉండేది, అలాంటి పదార్థాలు మనకు ఏమైనా అందుబాటులో ఉన్నాయా?
0: ముఖ్యంగా మన దేశంలో కానీ లేదా ఫిలిప్పైన్స్ దేశంలో కానీ ఈ బనానా చిప్స్, అంటే అరటికాయ చిప్స్ని మనకి ఎక్కువగా కుటీర పరిశ్రమగా నిర్వహిస్తూ ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది. మొత్తం ఉత్పత్తిలో అరటికాయ చిప్స్ను ముఖ్యంగా మనం పేర్కొనవచ్చు. ఈ చిప్స్ తయారీలో నాంద్రన్ మరియు పొపోలు అనేటువంటి అరటి రకాలను మనకి అధికంగా వినియోగిస్తూ ఉన్నారు. కానీ రైతులు చేయాలనుకుంటే ఇతర కూరటి రకాలైనటువంటి కొవ్వూరు బొంత కానీ, మన రాష్ట్రంలో పడే గోదావరి బొంత కానీ, బూడిద బొంత, బత్తీస వంటి రకాల నుంచి కూడా ఈ చిప్స్ తయారు చేసుకొని మనకి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చిప్స్ తయారీలో మనకి సుమారు 60 నుంచి 70% కాయ తయారీ దశలో, అంటే కాయ పచ్చిగా ఉన్నప్పుడే ఆ కాయని తీసుకొని సుమారు 1 మిల్లీమీటర్ మందం ఉండేటువంటి చక్రాలుగా మనం చేసుకోవాలి. చేసుకునే తర్వాత దీన్ని బాగా నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. ముఖ్యంగా ఈ బనానా చిప్స్ అనేసరికి కొబ్బరి నూనెలోనే ఎక్కువగా ఈ డీప్ ఫ్రై అనేది చేయడం జరుగుతూ ఉంటుంది మేడం. ఈ పరిశ్రమ అనేది డీప్ ఫ్రై చేసిన తర్వాత దాన్ని అధిక కాలం నిల్వ ఉంచుకోవడానికి 1% పొటాషియం మెటాబైసల్ఫైడ్ అనేది మందు కలుపుతారు. దానితోపాటు ఈ ఉప్పు అనేది కొంచెం స్ప్రింకిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చేసిన వాటిని మనం ప్యాక్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మన దేశంలో కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కొద్ది మొత్తంలో ఈ మధ్యకాలంలోనే మనకి స్టార్ట్ చేయడం అనేది జరిగింది.
1: ఇప్పుడు ఇలా చిప్స్ అనేది నూనెలో వేగించి నిల్వ చేస్తారు కదండి, మరి అలా చేయడం వల్ల దానిలో పోషక విలువలు ఏమైనా తగ్గుతాయా?
0: దానిలో పోషక విలువలు కొద్ది మొత్తంలో తగ్గుతాయి, కానీ తీవ్రమైనటువంటి అంటే అంత అధిక నష్టం అనేది మనకి ఉండదు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కొత్త నూతన సాంకేతికతలో నూనెలో వేపకుండా వాక్యూమ్ ఫ్రైయింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ వాక్యూమ్ ఫ్రైయింగ్లో నూనె అవసరం లేకుండానే ఈ అరటికాయ చిప్స్ను పోషక విలువలు ఎటువంటి నష్టపోకుండా ఈ వాక్యూమ్ ఫ్రైయింగ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా నైట్రోజన్ ఫ్లషింగ్ అనే పద్ధతిలో ఈ ప్యాకేజింగ్ చేస్తూ ఉన్నారు. 6 నెలల పాటు కూడా మనకి ఎటువంటి సమస్య లేకుండా ఇది నిల్వ చేసుకోవచ్చు. తద్వారా పోషక విలువలు పూర్తిగా అందుబాటులోకి అవకాశం ఉంటుంది మేడం. అదేవిధంగా ఈ చిప్స్ తర్వాత మనం ప్రముఖంగా అరటి పండు నుంచి తయారు చేసుకోదగిన పదార్థం మనం చూసుకుంటే, ఇతర వరి లేదా గోధుమ నుంచి ఎలాగైతే మనం పిండి చేసుకుంటామో, అరటి పళ్ళ నుంచి కాయల నుంచి కూడా ఈ పిండి అనేది మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని పచ్చిగా ఉన్నప్పుడు దశలో కానీ, పండిన తర్వాత దశలో కానీ, ఈ పండ్ల లేదా కాయ రకాల నుంచి కూడా ఈ పిండి అనేది తయారు చేసుకోవచ్చు. పచ్చిగా ఉండేటువంటి కాయల నుంచి తయారు చేసేటువంటి పిండి చిన్నపిల్లల ఆహారంగా, హెల్త్ డ్రింక్గా, సూపుల తయారీలో ముఖ్యంగా వాడుకోవచ్చు. దీన్ని గ్రాండ్ నైన్, మౌంతన్, నాండ్రన్, సాబా వంటి రకాల నుంచి ఈ పిండి తయారీకి మనం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇలా వచ్చిన పిండిని మనం నేరుగా కాకుండా ఇతర ధాన్యాల పిండితో కలిపి చపాతీలు, పుల్కాలు, బిస్కెట్లు, కేకులు, బ్రెడ్స్, అప్పడాలు వంటి వాటిని మనం తయారు చేసుకోవచ్చు. కేరళ రాష్ట్రంలో ఈ అరటి పిండి ఉత్పత్తిని కుటీర పరిశ్రమగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా యుకాడారు, కెనడా, కొలంబియా, స్విట్జర్లాండ్ వంటి దేశాలకు ఎగుమతి కూడా మనకి చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ పిండి తర్వాత అరటి ఫిగ్గు అంటే ఈ కాయలకు ఎప్పుడైతే మార్కెట్ లేదో అప్పుడు వాటిని మనకి సోలార్ డ్రైయర్లో కానీ లేదా హాట్ ఎయిర్ ఓవెన్లో కానీ శుభ్రమైన వాతావరణంలో తొక్క తీసి మనం ఎండబెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఎండబెట్టిన ఫలం ఏదైతే ఉందో అది నిల్వ శాతం మనకి పెరగడం జరుగుతూ ఉంటుంది. పోషక విలువలు కూడా అంతే మొత్తంలో ఉండి దాన్ని శుభ్రంగా ప్యాక్ చేసుకుని అరటి డ్రై ఫిగ్గా మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే చాలా రకాలైనటువంటి ఎండు ఫలాలు మనం చూస్తూ ఉంటాము. ఆ ఎండు ఫలాలన్నిటికన్నా ఈ బనానా డ్రై ఫిగ్ అనేది చాలా తక్కువ ధరకు లభిస్తుంది. అంతేకాకుండా మనం రోజువారీ చేసే సేమియా కానీ, పాయసం కానీ, కేకులు వంటి వాటిలో ఈ బనానా డ్రై ఫిగ్ను కూడా ఎండు ద్రాక్ష బదులుగా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: రుచి కూడా ఏం మార్పు ఉండదండి ఎండిన తర్వాత?
0: రుచి కూడా ఏం మార్పు ఉండదు మేడం. అరటి ప్యూరీ అనేదాన్ని కూడా మనం తయారు చేసుకోవచ్చు. అరటి ప్యూరీ అంటే ఈ గుజ్జు ఏదైతే ఉందో ఇది శుభ్రమైనటువంటి వాతావరణంలో కొన్ని రకాలు అంటే ఎర్ర చక్కెరకేలు కానీ, అమృతపాణి, కర్పూరవల్లి వంటి రకాల నుంచి ఈ గుజ్జును ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం జరుగుతూ ఉంటుంది. వేడి చేసి ఆ తొక్క తీసిన తర్వాత ఈ గుజ్జును సూక్ష్మజీవి రహిత పాలిథిన్ బ్యాగుల్లో మనకి పార్సిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా తయారు చేసినటువంటి అరటి ప్యూరీని తర్వాత అవసరమైన సమయంలో మన పాల సంబంధమైన పదార్థాలు అయినటువంటి యోగర్ట్లు కానీ, మిల్క్ షేకులు, ఐస్ క్రీములు, బ్రెడ్లు, కేకులు, ఫ్లేవర్డ్ మిల్క్ అంటే ఈ బాదం మిల్క్ వంటి వాటిలో పారిశ్రామికంగా ఈ అరటి ప్యూరీని పెద్ద ఎత్తున ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా తయారు చేసినటువంటి గుజ్జు సుమారు 3 నెలల పాటు కూడా మనకి నిల్వ ఉండి ఎప్పటికప్పుడు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని అరటి కాయతో కానివ్వండి, అరటి పండుతో కానీ, ఇవన్నీ కూడా మన దేశంలో తయారు చేసుకుంటారు. ఈ అరటి పండును ఉపయోగించి మన దేశం కాకుండా ఇతర దేశాల్లో తయారు చేసుకోదగినటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులు ఏమైనా ఉన్నాయా?
0: మన దేశంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ చిప్స్ కానీ, ఈ ఫిగ్ కానీ, ప్యూరీ కానీ ఇటువంటివి ఉన్నాయి. అయితే ఇతర దేశాల్లో ఈ అరటి నుంచి తయారు చేసినటువంటి జామ్ కానీ, జెల్లీ కానీ చాలా ప్రాముఖ్యత కలిగి ఉండి రోజువారీ దినచర్యలో వాళ్ళు ఆహారంగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఉత్పత్తి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ జామ్, జెల్లీలను కూడా కుటీర పరిశ్రమలో తయారు చేసి ఎగుమతి చేసుకొని అధిక లాభాలు గృహిణులు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. ఈ జామ్ తయారీలో ఏంటంటే తగినటువంటి రకాన్ని ఎంపిక చేసుకునే తర్వాత అరటి పండిన తర్వాత గుజ్జును తగినంత మొత్తంలో పంచదార, పెక్టిన్, సిట్రిక్ యాసిడ్ కలుపుకొని వండడం జరుగుతూ ఉంటుంది. తగినటువంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ జామ్ ఏదైతే ఉందో దాన్ని ప్యాక్ చేసుకొని మనం విదేశాలకి లేదా డొమెస్టిక్ మార్కెట్లో అంటే గృహ అవసరాలకి వాడుకోవచ్చు. అయితే జెల్లీ అనేది చిన్నపిల్లలు బాగా ఇష్టపడేటువంటి ఆహారం. ఈ జెల్లీలో ఏం చేస్తారంటే గుజ్జు నుంచి తీసిన రసంకి సిట్రిక్ యాసిడ్ మరియు పెక్టిని కలిపి వండడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ఇది పారదర్శకంగా ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అదేవిధంగా ఈ అరటి ఫ్లేవర్ ఏదైతే వాసన, సువాసన ఏదైతే ఉందో ఆ సువాసనతో కూడి చాలా రకాలైనటువంటి పోషక విలువలు ఉంటుంది కాబట్టి ఈ జామ్ కానీ, జెల్లీ కానీ మనం తయారు చేసుకోవచ్చు. వీటితో పాటు ఈ మధ్యకాలంలో అరటి పండ్ల జ్యూస్ కూడా బాగా ప్రాముఖ్యత పొందింది. మన రాష్ట్రంలో చూసుకుంటే తెల్ల చక్కెరకేలి వంటి రకాలు ఈ జ్యూస్ తయారీలో బాగా చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. అయితే ఎప్పటికప్పుడు తయారు చేసే జ్యూస్ కాకుండా సుమారు 6 నెలల పాటు కూడా నిల్వ చేసేటువంటి రెడీ టు సర్వ్ జ్యూసులు కూడా ఈ అరటిపండు నుంచి మనం తయారు చేసుకోవచ్చు. ఈ తయారు చేసుకునేటప్పుడు 16 డిగ్రీస్ బ్రిక్స్ మరియు 0.3% ఎసిడిటీ ఉండేటట్టుగా చూసుకొని మంచి పోషక విలువలతో కూడినటువంటి ఈ జ్యూసులను మార్కెట్కి తీసుకోవడం రావడం ద్వారా మంచి లాభాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇతర దేశాల్లో ఫ్రూట్ బార్స్ కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి, అరటి బిస్కెట్స్ కూడా ప్రాచుర్యం పొందాయి. ఇటువంటి ఉత్పత్తులన్నిటి మీద కూడా, అంటే ఈ వంట సంబంధమైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి ఐసీఆర్లో ఉండేటువంటి ఎన్ఆర్సీ బనానా తిరుచిరాపల్లిలో ఉంది వాళ్ళు కానీ, లేదా ఐఏహెచ్ఆర్ బెంగళూరు హెసరగట్టలో ఉండే వాళ్ళు కానీ వివిధ సమయాల్లో గృహిణులకి, యువతకి, రైతులకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఆసక్తి గల వాళ్ళు వారిని కానీ లేదా ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరుని కానీ సంప్రదించిన యెడల మేము వాళ్ళకి ఈ శిక్షణా కార్యక్రమాల సమాచారాన్ని అందజేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఇంతవరకు మీరు అరటికి సంబంధించి అరటి కాయ కానీ పండు కానీ వాటి వల్ల వచ్చే విలువ ఆధారిత ఉత్పత్తులు ఏంటి, దానివల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి తెలియజేస్తారు. ఇవి కాకుండా ఇప్పుడు అరటిలో మనకి ఇంకా చాలా రకాల ఆకులు ఉన్నాయి, కాండం ఉంది, పీచు వస్తుంది, ఇవన్నీ కూడా అంటే చిన్న సన్నకారు రైతులకు కానీ, నిరుద్యోగ యువతలకు కానీ, మహిళలకు కానీ ఎలా ఉపయోగపడతాయి?
0: ముఖ్యంగా మనకి దక్షిణ భారతదేశంలో పూర్వపు రోజుల నుంచి అరటి ఆకులో తినడం అనేది సాంప్రదాయబద్ధంగా వస్తుంది. చాలామంది నమ్మకం ఏంటంటే అలా తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది, రుచిగా ఉంటుంది, అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయని చెప్పి మనకి పూర్వకాలం నుంచి భావించడం జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ అరిటాకులు వినిమయం అనేది చాలా ఎక్కువగా ఉంది. భారతదేశంలో సుమారు ఈ అరిటాకుల నుంచి 25 కోట్ల రూపాయల వ్యాపారం మనకి జరుగుతూ ఉంది. అయితే ఇంత డిమాండ్ ఉన్న దానిలో చాలా తక్కువ మొత్తంలో రైతులు మాత్రమే ఈ అరిటాకులతో వ్యాపారం చేయగలుగుతూ ఉన్నారు. కాబట్టి చిన్న మరియు సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో ఇది ఒక మంచి ఆదాయ వనరుగా మనం పరిగణించవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితిలో అయితే మన రాష్ట్రంలో నెల్లూరు ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఎక్కువగా నెల్లూరు అమృత్పాణి అనే రకాన్ని మొదటి పంటను గెల కింద, రెండో పంటను ఆకులు ఉత్పత్తి చేసి చెన్నై మరియు బెంగళూరు ప్రాంతాల్లో అమ్మడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా తమిళనాడులో అయితే పాగల పహాడ్ అనే రకాన్ని ఎక్కువగా ఈ ఆకుల తయారీకి వాడుతున్నారు. ఈ రకాలే కాకుండా మన దగ్గర పండేటువంటి కర్పూర చక్కెరకేళి, పేయన్, గ్రాండ్నైన్, కర్పూర వల్లి వంటి రకాలు కూడా ఈ ఆకులు తయారు చేసి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఈ మధ్యకాలంలో మన ప్రాంత ప్రజలు ఎక్కువగా విదేశాల్లో స్థిరపడిన తర్వాత ఈ ఆకులను ఎగుమతి కూడా చేసి ఎక్కువ ధనాన్ని ఆర్జించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎగుమతి చేయాలంటే ఎక్కువ కాలం నిల్వ ఉండాలి కాబట్టి దానికి తగినటువంటి సాంకేతికతను కూడా మనం అభివృద్ధి చేశాము. దీనిలో ముఖ్యంగా అరిటాకులు కోసిన తర్వాత నీటిలో శుద్ధి చేసి ఫోమ్ షీట్లు లేదా తడిగా ఉండే జ్యూట్ బ్యాగ్స్లో 13.5 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచినప్పుడు సుమారు 14 రోజుల పాటు అవి నిల్వ ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎగుమతి కూడా మనం చేసుకోవచ్చు. అయితే రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ వాణిజ్య సరళిలో ఆకులు ఉత్పత్తి చేయడానికి ఎకరానికి 1000 నుంచి 1200 మొక్కలు నాటుకొని మొదటి పంట గెల తీసిన తర్వాత ప్రతి మొక్కకు 3 పిలకలు సమాన దూరంలో వదులుకోవాలి. ఈ విధంగా 5 నెలలు పెరిగిన తర్వాత ప్రతి మొక్క నుంచి 20 ఆకులు, అంటే రోజుకి కనీసం 1000 నుంచి 1200 ఆకులు ఒక ఎకరానికి మనకి కోసుకోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా రైతులు 75,000 నుంచి 1,00,000 వరకు కూడా ఎటువంటి పెట్టుబడులు లేకుండా ఆర్జించడానికి అవకాశం ఉంటుందండి.
1: ఇప్పుడు అరటిలో వాణిజ్యపరంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవటానికి కానివ్వండి, ఇట్లాంటి అవకాశం ఏమన్నా ఉందంటారా ఈ విలువ ఆధారిత ఉత్పత్తులతోటి?
0: అరటి ఉత్పత్తులు పండు చెప్పాము, అలాగే కాయతో కూడా చెప్పాము. అది కాకుండా అరటి పువ్వును కూడా ఎక్కువగా ఈ కూర కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ పువ్వు నుంచి పచ్చళ్ళు కూడా తయారు చేసి వాణిజ్యపరంగా కమర్షియల్గా మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ అరటి కాండం అనేది చాలా ఎక్కువ బరువు ఉండి దాని నుంచి కూడా విలువ ఆధారిత ఉత్పత్తులు చాలా వరకు తయారు చేసుకోవచ్చు. దీనిలో ఈ అరటి కాండంలో దవ్వ లేదా దూట అనేది మధ్యలో ఉంటుంది. దాని నుంచి జ్యూస్ మనం తయారు చేసుకొని ఈ సిద్ధ ఆయుర్వేద ఔషధాల్లో కూడా ఈ దూట నుంచి వచ్చే జ్యూస్ను ఎక్కువగా వినిమయం చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఒక కాండాన్ని కానీ తీసుకుంటే ఒక హెక్టార్ విస్తీర్ణం నుంచి 400 నుంచి 600 కేజీల పీచ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. 25 నుంచి 30 టన్నుల స్కచ్చర్ వేస్ట్ కానీ, 20,000 లీటర్ల రసం, 8 నుంచి 10 టన్నుల దవ్వ కూడా మనకు లభ్యం అవుతూ ఉంటాయి. ఈ విధంగా వచ్చినటువంటి అరటి నార ఏదైతే ఉందో దాన్ని కార్డ్బోర్డ్స్, నోట్ ప్యాడ్స్, కవర్లు, పోస్టల్ కార్డ్స్, ప్యాకేజింగ్ మెటీరియల్, వస్త్రాలు, త్రాళ్ళు, కార్పెట్లు, మ్యాట్లు, బ్యాగులు, బాస్కెట్స్, టేబుల్ క్లాత్స్, టీ బ్యాగ్స్, కర్టెన్స్, నాణ్యమైనటువంటి రగ్గులు, వస్త్రాలు వంటి ఉత్పత్తులు తయారీకి మనం ఎక్కువగా వినియోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ పీచు తీయగా వచ్చినటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని వర్మీ కంపోస్ట్ కింద మార్చుకొని సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు, లేదా పుట్టగొడుగుల పరిశ్రమల్లో బేస్ మెటీరియల్ కింద కూడా ఈ పీచుని వాడుకోవచ్చు. ఇంకా మిగతా రసం ఏదైతే ఉందో ఆ రసం కూడా దానిలో పొటాష్ కానీ, నత్రజని కానీ, ఇతర సూక్ష్మ పోషకాలు చాలా అధిక మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఆ రసాన్ని మనం ఇతర మొక్కల మీద పిచికారీ చేసుకునేటప్పుడు సేంద్రీయంగా మనం ఈ మొక్కలకు పోషక విలువలను అందించేటట్టుగా అవుతుంది. ఈ విధంగా మనం అరటి పండుతో కానీ, కాయతో కానీ, పువ్వులు, ఆకులు, కాండంతో వివిధ ఆహార పదార్థాలే కాకుండా పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చే విధంగా తయారు చేసుకోవడం ద్వారా ప్రస్తుతం ఏదైతే రైతులు ఉత్పత్తి లాభాలు పొందుతున్నారో దానికి రెట్టింపు దిగుబడులు పొందడానికి అవకాశం.
1: అరటిలో కూడా ప్రతి భాగం ఉపయోగపడుతుంది కాబట్టి మనకు అందుబాటులో ఉన్న వనరులు ఏంటి, వీటన్నింటినీ గమనించుకొని తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు వచ్చే వాటిని రైతులు కానీ, నిరుద్యోగ యువత కానీ, మహిళలు కానీ ఎంపిక చేసుకుని గనక అరటితో ఉన్నటువంటి ఉత్పత్తులను గనక విలువ ఆధారిత ఉత్పత్తులను వీళ్ళు తయారు చేసుకున్నట్లయితే ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు అంటారు.
0: అవునండి.
1: నమస్కారం.
0: నమస్తే అండి.
2: మీరు ఇంతవరకు అరటిలో విలువ ఆధారిత ఉత్పత్తులు డాక్టర్ కె రవీంద్ర కుమార్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో తీగజాతి కూరగాయల సాగు గురించి వింటారు.
1: తీగజాతి కూరగాయల సాగు గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సుమారు 11,956 హెక్టార్లలో 249,110 టన్నుల దిగుబడితో అన్ని రకాల పందిరి కూరగాయలను సాగు చేస్తున్నారు. వీటిలో ఆనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, అలాగే బూడిద గుమ్మడి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ పంటలకు వేడి వాతావరణం చాలా అనుకూలమైనవి. నీటి నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు, బరువైన ఎర్ర నేలలు కూడా అనుకూలమైన నేలలుగా చెప్పుకోవచ్చు. విత్తే సమయాన్ని మనం గమనించుకున్నట్లయితే ఆనప, దోస, కాకరలో ఖరీఫ్ సమయంలో జూన్ నుండి జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. రబీలో చూసుకున్నట్లయితే జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే గుమ్మడి, పొట్ల కూరగాయల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జూలై వరకు, రబీలో డిసెంబర్ నుండి జనవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. బీర, బూడిద గుమ్మడి ఈ పంటల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి ఆగస్టు మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. రబీలో డిసెంబర్ 2వ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే దొండలో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జూలై చివరి వరకు నాటుకోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో సంవత్సరం అంతా కూడా నాటుకోవచ్చు. అలాగే విత్తే పద్ధతి గురించి మనం గమనించుకున్నట్లయితే భూమి మీద పాకించే పొదలకు వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగునీరు పోవటానికి 2 మీటర్ల దూరంలో కాలువలు చేసుకోవాలి. వేసవిలో వేసే పొదలకు పొలం అంతటా నీటిపారుదల కోసం బోదలను చేసుకోవాలి. అన్ని రకాల పొదలకు 3 విత్తనాలను 1 నుండి 2 సెంటీమీటర్ల లోతుగా విత్తుకోవాలి. దొండకు చూపుడు వేరు లావుగల కొమ్మలు, 4 కణుపులు గలవి 2 చొప్పున నాటుకోవాలి. అన్ని తీగజాతి కూరగాయలను వర్షాధార పంటకు 15 సెంటీమీటర్ల పొడవు, 10 సెంటీమీటర్ల వెడల్పు కొలత గల పాలిథిన్ సంచుల్లో విత్తుకుని 15 నుండి 20 రోజులు పెరిగిన తర్వాత అదును చూసుకుని పొలంలో నాటుకోవాలి. అలాగే దీనిలో విత్తన శుద్ధిని మనం గమనించుకున్నట్లయితే కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరం, అలాగే 5 గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. దీనిలో ఎరువులు ఏ విధంగా

వేసుకోవాలి అంటే విత్తే ముందు ఎకరాకు 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువు, 32 నుండి 40 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను గుంటల్లో వేసుకోవాలి. నత్రజని ఎరువును 32 నుండి 40 కిలోలు 2 సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుండి 30 రోజులకు ఒకసారి, అలాగే పూత పిందె దశలో మరొకసారి వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువులను వేసుకోకూడదు. ఎరువులను వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి. అలాగే ఈ తీగజాతి కూరగాయల్లో కలుపు నివారణ అంతర కృషి గురించి మనం చూసుకున్నట్లయితే, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2 నుండి 3 తడుల తర్వాత మట్టిని గుల్ల చేసుకోవాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటి కలిపి విత్తిన 24 నుండి 48 గంటల్లోపు తడి నేలపై పిచికారీ చేయాలి. మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. సిసిసి 250 మిల్లీగ్రాములు లేదా మాలిక్ హైడ్రోజైడ్ 50 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారీ చేసుకోవచ్చు. కాకర పొట్ల పంటలకు తప్పనిసరిగా పందిరివేసి తీగలు పాకించాలి. పొట్లలో 3 నుండి 4 రోజుల పిండెకు చివరన చిన్న రాయిని పురికొసతో కట్టాలి, లేకుంటే కాయలు మెలితిరిగిపోతూ ఉంటాయి. ఆనప, బీర, పొట్ల, కాకర పంటలను పందిళ్లపై పెంచితే నాణ్యత గల కాయలు ఏర్పడి మంచి మార్కెట్ రేటు లభిస్తుంది. అలాగే నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే, గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతి 3 నుండి 4 రోజులకొకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3 నుండి 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా కనిపించినట్లయితే నీటిని ఇచ్చుకోవాలి. మామూలుగా వారానికొకసారి చొప్పున తడులివ్వాలి. నీరు ఎక్కువ కాలం పాదు చుట్టూ నిల్వ ఉండకూడదు. వేసవి పంటకు 4-5 రోజులకొకసారి నీరు ఇవ్వాలి. తీగజాతి కూరగాయల్లో సస్యరక్షణ గురించి మనం చూసుకున్నట్లయితే, ముందుగా గుమ్మడి పెంకు పురుగులు, వీటి పిల్లపురుగులు పెరుగుదల దశలో ఉన్న ఆకులను పూలను కొరికి తింటూ ఉంటాయి. ఇవి తీవ్రదశగా ఉన్నప్పుడు ఆకులను పూలను పూర్తిగా తిని నష్టాన్ని కలుగుచేస్తాయి. దీని నివారణకు థయోడికార్బ్ 1 గ్రాము లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. అట్లాగే పొట్ల ఆకుపురుగు గురించి మనం చూసినట్లయితే, దీని గొంగళి పురుగులు పంట పెరుగుదల దశలో అలాగే పూత దశలో ఆకులను కొరికి తినేస్తాయి. దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటరు లేదా క్వినాల్సిఫాస్ 2 మిల్లీలీటరు లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా నొవాల్యూరాన్ 1 మిల్లీలీటర్ నీటి కలిపి దీనిలో ఏదో ఒక మందును పూతకు ముందు దశలో చల్లుకోవాలి. తర్వాత పండుయీగ గురించి మనం గమనించుకున్నట్లయితే, పూత దశలో తల్లి ఈగలు పువ్వులపై గుడ్లను పెడతాయి. ఇవి పూత పిందెల్లోనికి చేరి కాయలను తిని పంటను నష్టపరుస్తుంది. దీని నివారణకు పూత పిందె దశలో మలాథియాన్ 2 మిల్లీలీటర్ నీటి కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. 100 మిల్లీలీటరు మలాథియాన్, దాంతోపాటుగా 100 గ్రాముల చక్కెర లేదా బెల్లం పాకం లీటర్ నీటి కలిపి మట్టి ప్రమిదల్లో పోసి పొలంలో అక్కడక్కడ పెట్టాలి. ఇది ఒక విషపు ఎరగా పనిచేస్తుంది. ఎకరాకు 2 పండుయీగ లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని పురుగు ఉధృతిని తెలుసుకుని సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. తద్వారా ఈ పురుగును సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. తర్వాత తెగుళ్ల విషయం మనం గమనించుకున్నట్లయితే, ముందుగా బూజు తెగులు. ఈ తెగులు ఒక మాదిరి వర్షంతో కూడుకున్న చల్లని వాతావరణంలో పంటను ఆశిస్తుంది. మొదట్లో ఆకులపై లేత ఆకుపచ్చ, ముదురాకుపచ్చ కలిపి మొజాయిక్ వలె కనిపిస్తుంది. తర్వాత ఆకుల పైభాగాన పసుపు రంగు మచ్చలు, అడుగు భాగాన ఊదారంగు మచ్చలు, బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు మాంకోజిబ్, దాంతోపాటు మెటాలాక్సిల్ కలిపిన మందును 2 గ్రాములు లీటర్ నీటికి లేదా డైమితోమార్ఫ్, దాంతోపాటు మాంకోజిబ్ 1.5 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత బూడిద తెగులు గురించి మనం గమనించినట్లయితే, ఇవి ఆకు పైభాగాన ముందుగా తెలుపు లేదా బూడిద రంగులో చిన్న మచ్చలు ఏర్పడి తర్వాత తెల్లని పొడి వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. లేత ఆకుల కన్నా దాదాపు 20 రోజుల వయసున్న ఆకులపై ఈ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు 1 మిల్లీలీటరు ట్రైడ్మార్ఫ్ లేదా 1 మిల్లీలీటరు డైనోకాప్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత
ప్యూజేరియం వేరుకుళ్ళ తెగులు గురించి చూసుకున్నట్లయితే దీన్ని ఎండు తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు సోకిన

తీగలు వడిలిపోయి అకస్మాత్తుగా ఎండిపోతాయి, ఆకులు వాడిపోతాయి. ఈ శిలీంధ్రం భూమిలో ఉండి వ్యాపిస్తూ ఉంటుంది. దీని నివారణకు బోర్డో మిశ్రమము 1% లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపిన ద్రావణాన్ని మొక్క మొదలు చుట్టూ నేల తడిసేలా 10 రోజుల వ్యవధిలో

0: వేసుకోవాలి. తర్వాత వెర్రి తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ తెగులు ఆకుల ఇన్నుల మధ్య మందంగా చారలు ఏర్పడి పెళుసుగా మారి గిడసబారిపోయి పూతాపిందే ఆగిపోతుంది. దీని నివారణకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. తెగులును వ్యాప్తి చేసే పేనుబంక పురుగులను లీటర్ నీటికి 2 మిల్లీలీటరు చొప్పున డైమిటోయేట్ లేదా మిథైల్ డెమటాన్ కలిపి పిచికారీ చేసి నివారించుకోవాలి. తర్వాత పక్షికన్ను తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ తెగుల వల్ల పంట ఆకులపై కాయలపై గుండ్రని చిన్న మచ్చలు ఏర్పడి ఎండి రాలిపోతాయి. ఇవి పిండి దశలో రాలిపోతాయి. దీని నివారణకు తెగులును గమనించిన వెంటనే కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రాము లేదా కార్బండిజం దాంతోపాటుగా మాంకోజిబ్ కలిపిన మిశ్రమమును 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని 10 రోజులకొకసారి చొప్పున 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను పాటించినట్లయితే తీగజాతి కూరగాయలను తెగుళ్ల నుండి పురుగుల నుండి కాపాడుకుని మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో తీగజాతి కూరగాయల సాగు గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. సినీ గీతాలు వింటారు. 8:00 ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి.

రాత్రి 11:13 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులను దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్ ట్రీసా జాలీ జోడి కాంస్య పతకం సాధించింది. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులు దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతను ఉద్దేశించి నిర్వహించిన వర్షాకాల సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభోత్సవంలో ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాలలో సంగీతం ముఖ్యమైందన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉన్నాయని, మానసిక ఉల్లాసానికి సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకువెళ్లాలంటూ యువతను ప్రోత్సహించారు. దేశ తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అధికారులతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివాలలోని సుకునా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. చికెన్స్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘావర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. సిలిగురిలోని సుకునా రిసార్ట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీనియర్ గూర్ఖా నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా డార్జిలింగ్ లోక్సభ ఎంపీ రాజు బిస్టా మాట్లాడుతూ, గోర్ఖా నాయకులందరూ తమ సమస్యలు వివరించారన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్, ఉప జాతీయ భద్రతా సలహాదారు పంకజ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందే మాతరం వారసత్వ గౌరవం పరిరక్షణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈరోజు తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన బీజేపీ జాతీయ నిర్వాహకుల సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. సోషల్ మీడియా పోస్టులో బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్ మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జాతీయ గేయాన్ని రాజకీయ మతపరమైన ఒత్తిళ్లకు తలొగ్గే ప్రతి ప్రయత్నాన్ని తిరస్కరిస్తామన్నారు. వందే మాతరం చరిత్ర, ప్రాముఖ్యత, ఘనమైన వారసత్వాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్త ప్రచారాన్ని చేపడతామన్నారు. వందే మాతరాన్ని భారతదేశ జాతీయ గేయంగా, భరతమాత పట్ల భక్తిభావం, స్వాతంత్ర్య సంగ్రామ మంత్రంగా బీజేపీ భావిస్తోందని పేర్కొన్నారు. వందే మాతరం గీతంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన పార్టీ జాతీయ నిర్వాహకుల మొదటి

0: సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గేయం వందే మాతరంలోని రెండు చరణాల తర్వాత ఆలాపనను నిలిపివేశారని బీజేపీ అధికార ప్రతినిధి తీవ్రంగా విమర్శించారు. వందే మాతరంలోని మొదటి రెండు పేరాలను మాత్రమే పాడాలంటూ 1937 అక్టోబర్లో చేసిన తీర్మానానికి అనుగుణంగా కాంగ్రెస్ ఇటీవల నిర్ణయం తీసుకుందన్నారు.
1: आज इस प्रस्ताव में भारतीय जनता पार्टी के पदाधिकारी की बैठक में माननीय राष्ट्रीय अध्यक्ष जी ने निर्देश दिए हैं कि भारतीय जनता पार्टी का प्रत्येक कार्यकर्ता देश के प्रत्येक गली नुक्कड़ कोने में जाकर वंदे मातरम का यशोगान करेगा. वंदे मातरम के विषय में लोगों को हम बताएंगे. वंदे मातरम को लेकर जिस प्रकार की कुल्छित राजनीति कांग्रेस पार्टी कर रही है उसको लेकर हम आंदोलन खड़ा करेंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రష్యాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. వాణిజ్య, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై జరిగే 27వ భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ సమావేశానికి కేంద్ర మంత్రి సహా అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో డాక్టర్ జైశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా యువత సేవా కార్యక్రమాలు చేసేలా ప్రోత్సహించడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే మాట్లాడుతూ ఈ ప్రచారం 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించబడుతోందని తెలిపారు.
2: सेवा सेतु अभियान के तहत 15 दिन के लिए ब्लॉक लेवल पर हर योजना के संबंधित डिपार्टमेंट के आवश्यक कागजात को लेकर वहां लोग उपस्थित रहे. तो आप वहां आइए, फॉर्म भरिए, आपका नाम आयुष्मान में ऐड हो जाएगा. ऐसे सरकार के अलग अलग भिन्न भिन्न जो योजनाएं हैं जिसका लाभ सभी लोगों तक पहुंचना है तो उनको ये मौका होगा कि उनके ब्लॉक स्तर पर सेवा सेतु अभियान का एक अपना अलग कार्यक्रम उस दरमियान होगा, उसमें वो इस मौके का लाभ लेते हुए अपने आप को इस योजना में जोड़ सकते हैं.
0: సమాధాన్ సమారోహంలో భాగంగా నిర్వహిస్తున్న 3 రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో సుప్రీంకోర్టు తొలి రోజే 400 కంటే ఎక్కువ కేసులు పరిష్కరించింది. అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న వివాహ, ఆస్తి వివాదాలు, మోటారు వాహన ప్రమాద పరిహార క్లెయిమ్స్, భూసేకరణ పరిహారం అంశాలు, పన్ను వివాదాలు, అలాగే సర్వీస్, కార్మిక రంగానికి సంబంధించిన కేసులు ఈ పరిష్కారాల పరిధిలోకి వచ్చాయి. 16 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్ల ముందు 600కు పైగా కేసులు విచారణకు వచ్చాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఈరోజు జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియు షెంగ్షు టాన్ నింగో జోడీతో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలైంది. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18తో వెనుకబడినప్పటికీ పుంజుకొని ఈ గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండో గేమ్లో 11-10 తేడాతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక 3 గేమ్లో చైనా జోడీ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించడంతో భారత జంట పోటీ ఇవ్వలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక యూఎస్ డాలర్ భారత రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యం ద్వారా 2026 ఆగస్టు 21 నాటికి 7,285 కోట్ల యూఎస్ డాలర్స్ విదేశీ మార్గద్రవ్యం వచ్చిందని తెలిపింది. ఈ నిధులలో ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్ డిపాజిట్లు అత్యధికంగా 6,540 కోట్లు డాలర్స్గా ఉన్నాయి. బలహీనపడుతున్న రూపాయి నేపథ్యంలో డాలర్స్ రాకను పెంచడానికి ఆర్బీఐ 2026 జూన్ 8న ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లు, ఈసీబీ, ఐఎఫ్సీబీ నిధులను కవర్ చేస్తూ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. కెనడాకు చెందిన 20 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించింది. ఈ సుంకాలు ఈరోజు తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చాయి. మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి జరిగిన చర్చలు విఫలం కావడంతో తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామంటూ కెనడా ప్రకటించింది. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. మధ్య ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించి 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. తమ దళాలు లోకోమోటివ్ డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరుగుతున్న స్వదేశీ రక్షణ తయారీ వ్యవస్థ బలానికి నిదర్శనంగా కొచ్చికి చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 3వ

0: సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మాంగ్రోల్ను భారత నౌకాదళానికి అందజేసింది. ఈ నౌకలో 80% పైగా స్వదేశీ సాంకేతికత ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది నీటి అడుగున నిఘా, తీర ప్రాంత జలాల్లో జలాంతర్గామి కార్యకలాపాలు నిరోధించడంలో మైన్ వార్ఫేర్ సామర్థ్యాలను కలిగి ఉంది. శాశ్వత శాంతి ఒప్పందం లేకుండానే 60 రోజుల అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందం ఈ వారంతో ముగియనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గత 4 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాషింగ్టన్ తమ డిమాండ్స్ను తీర్చేంతవరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని మూసివేసి ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ ప్రాంతంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతోంది. ఇరాన్ దాని భాగస్వామ్య దేశాలపై మరింత కఠినమైన ఆర్థికాంక్షలు విధిస్తామంటూ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పాకిస్తాన్లో మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష దాడులు కొనసాగుతున్నాయి. మైనార్టీ వ్యవహారాల మొదటి క్యాథలిక్ ఫెడరల్ మంత్రి, మత స్వేచ్ఛా ప్రతిపాదకుడు షాబాజ్ భట్టి హత్య జరిగి 15 ఏళ్లు పూర్తవుతున్న క్రిస్టియన్లు, హిందువులు, అహ్మదీలతో సహా ఇతర మైనార్టీ వర్గాలపై అణచివేత ఆగడం లేదు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. వింటున్న పాటను విజయ్ జయసుదాస్ పాడారు శివపురం చిత్రానికి.

Nizari,

వింటున్న యుగులగీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడారు మహర్షి చిత్రానికి. జొన్న విత్తుల రామలింగేశ్వరరావు రచనకు ఇళయరాజా సంగీతం.

వింటున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. వారసుడు వచ్చాడు చిత్రానికి. వేటూరి సుందరామూర్తి రచించిన గీతానికి ఇళయరాజా సంగీతం.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2. సమయం 8:30. తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. దేశ తూర్పు సరిహద్దు భద్రతపై హోంమంత్రి అమిత్ షా కేంద్ర బలగాలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సకాలంలో తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ పెట్టుబడులకు విశ్వసనీయతను పెంచుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించటం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఇక వార్తల వివరాలు. దేశ తూర్పు సరిహద్దు భద్రత వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ ఉన్నతాధికారులు కేంద్ర బలగాల ప్రతినిధులతో ఈ రోజు సమావేశం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా చివరి రోజు సుక్నా వేదికగా నిర్వహించిన ఈ సమావేశంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్, సహస్ర సీమాబల్ ఎస్ఎస్బీ అధికారులు పాల్గొన్నారు. సరిహద్దు నిఘాను మరింత పటిష్టం చేయటం, కేంద్ర భద్రతా బలగాలు, నిఘావర్గాలు, రాష్ట పోలీసులు, యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంపై సమావేశంలో చర్చించారు. అలాగే ప్రతిపాదిత త్రికోణ భద్రతా గ్రిడ్ ఏర్పాటుకు సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించడంపై చర్చించారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇండియా రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి సహాధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో వాణిజ్యం, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్ రోవ్తో జైశంకర్ సమావేశం కానున్నారు. సమాధాన్ సమారోహ్ కార్యక్రమంలో భాగంగా 3 రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న 400కు పైగా కేసులను మొదటి రోజు పరిష్కరించినట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇందులో ప్రధానంగా భార్యాభర్తల వివాదాలు, ఆస్తి తగాదాలు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, భూసేకరణ పరిహార కేసులు, పన్ను వివాదాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. సయోధ్య, మధ్యవర్తిత్వం లాంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలను ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం దోహదపడుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించటం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక ల్యాబ్ సదుపాయాన్ని ప్రారంభించిన అనంతరం రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత 12 ఏళ్లలో దేశంలో వైద్య సదుపాయాలు గణనీయంగా విస్తరించాయని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన, సమర్థవంతమైన భారతదేశాన్ని నిర్మించటం ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధన సాధ్యపడుతుందని తెలిపారు. సాయుధ బలగాల వైద్య సేవల విభాగంలోనూ ప్రభుత్వం కొత్త సాంకేతికతలను ప్రవేశపెడుతోందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. న్యాయ వ్యవస్థ సకాలంలో సత్వర తీర్పులు ఇవ్వగలిగితే ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం పెరుగుతుందని, సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. దీనివల్ల పెట్టుబడులు పెట్టడానికి, ఆర్థిక వృద్ధి సాధించడానికి ఆ దేశం మరింత నమ్మదగినదిగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ లీగల్ ఫోరంలో మాట్లాడుతూ, చట్టబద్దమైన పాలన పట్ల నిబద్దతతో పనిచేసే న్యాయ వ్యవస్థే ఏ దేశ ఆర్థిక పురోగతికైనా మూల స్తంభాలని ఉద్ఘాటించారు. కోర్టులు వేగంగా, విశ్వసనీయంగా తీర్పులు ఇవ్వటం వలన దేశం పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుతుందని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొంటూ,
1: న్యాయ సేతు, అ బ్రిడ్జ్ ఆఫ్ జస్టిస్ దట్ కనెక్ట్స్ 11 లీగల్ ట్రెడిషన్స్ విచ్ హావ్ మ్యూచువల్లీ అగ్రీడ్ దట్ ట్రస్ట్ షుడ్ బి కల్టివేటెడ్ డెలిబరేట్లీ రాదర్ దెన్ అవేటెడ్

0: పాజిటివ్లీ ఆర్ పాసివ్లీ ది బ్రిక్స్ ప్లస్ లీగల్ ఫోరం ఈస్ యూనిక్లీ పొజిషన్ టు చాంపియన్ దిస్ విజన్ టుగెదర్ వి ఎంబోడీ ది డైనమిజం ఆఫ్ ఎమర్జింగ్ ఎకనామిక్ అండ్ ది విజ్డమ్ ఆఫ్ ఎన్షియంట్ సివిలైజేషన్ ఏ గ్యాదరింగ్ ఆఫ్ దిస్ స్టేచర్ ఆర్ టు లీవ్ బిహైండ్ మోర్ దెన్ వెల్ చూజన్ వర్డ్స్ మైన్ ఇన్క్లూడెడ్.
1: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా యువజన మంత్రుల సమావేశం ఈ రోజు ముగిసింది. ఈ సమావేశంలో బ్రిక్స్ యువజన మంత్రుల సంయుక్త ప్రకటనను అధికారికంగా ఆమోదించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన ప్రగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగటం, నూతన ఆవిష్కరణలు, సామాజిక అభివృద్ది రంగాల్లో యువతకు మరిన్ని అవకాశాలను విస్తరించే మార్గాలపై చర్చించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు భారతీయ జనతా పార్టీ తెలిపింది. ప్రజలకు సేవ చేయటంలో ప్రధాని మోదీ అంకితభావాన్ని చాటి చెప్పడంతో పాటు ముఖ్యంగా యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేలా ప్రోత్సహించడమే ఈ అభియాన్ ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 7, 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని కూడా పురస్కరించుకుని ఈ ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. అంతకుముందు నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. సోమాలియా ఎమెన్ తీర ప్రాంతాల సమీపంలో సముద్రపు దొంగలు అపహరించిన 2 విదేశీ వాణిజ్య నౌకల్లోని 22 మంది భారతీయ నావికుల భద్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సోమాలియా అధికారులతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఎంటీ సిబు నౌకలో 16 మంది, ఎంవీ లుతుఫ్ నౌకలో 6 చొప్పున మొత్తం 22 మంది భారతీయ నావికులు ఈ వేర్వేరు ఘటనల్లో బందీలుగా చిక్కుకున్నారు. అపహరణకు గురైన భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నట్టు కెన్యాలోని భారత హైకమిషన్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించింది. టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమయ్యే వాణిజ్య ప్రకటనల నిడివిపై ఇప్పటి వరకు ఉన్న 12 నిమిషాల గరిష్ట పరిమితిని కేంద్ర ప్రభుత్వం తీసివేసింది. ఇందుకు సంబంధించి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ 1994 సవరణలకు కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. డిజిటల్ మాధ్యమాల్లో ఇలాంటి ప్రకటనల నిబంధనలు ఏవీ లేనందున సాంప్రదాయ టీవీ ఛానళ్లకు మార్కెట్లో ఎదురవుతున్న పోటీని తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ వివరించింది. పంజాబ్లో భారత సైన్యం అత్యాధునిక డ్రోన్లతో కూడిన తొలి బాజ్ బెటాలియన్ను ఏర్పాటు చేసింది. యుద్దభూమిలో గగనతల చురుకుదనం, అత్యవసర స్పందన సామర్థ్యం పెంచడమే దీని లక్ష్యం. పంజాబ్ రక్షకులుగా పేరుగాంచిన సైన్యానికి చెందిన వజ్రా కాప్స్ ఈ బాజ్ బెటాలియన్ను అధికారికంగా ప్రారంభించిన తొలి విభాగంగా నిలిచింది. దేశంలోకి విదేశీ మారక ద్రవ్య ప్రవాహాన్ని పెంచేందుకు భారత రిజర్వ్ బ్యాంకు ప్రవేశపెట్టిన యుఎస్ డాలర్ ఇండియన్ రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 21వ తేదీ నాటికి ఈ సదుపాయం ద్వారా 72.85 బిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం దేశానికి చేరినట్టు ఆర్బీఐ వెల్లడించింది. రూపాయి మారకం విలువ బలహీనపడుతున్న తరుణంలో డాలర్ల రాకను వేగవంతం చేసేందుకు ఆర్బీఐ జూన్ 8న ఈ ప్రత్యేక ఫారెక్స్ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ కాంస్య పథకం సాధించింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ 4లో డిఫెండింగ్ ఛాంపియన్లైన చైనా జోడీ లీ షెంగ్ యూ, టాన్ నింగ్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ భారత జంట చారిత్రాత్మక కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రచారం చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లోని వస్తున్న ఒక నకిలీ పెట్టుబడి పథకం వీడియోను ప్రభుత్వం ఖండించింది. 22,000 రూపాయలు పెట్టుబడి పెడితే వారానికి 5,50,000 రూపాయల ఆదాయం వస్తుందనే హామీ ఇస్తున్నట్టు వీడియో ప్రచారమవుతుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వీడియో పూర్తిగా నకిలీదని

0: స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ తూర్పు సరిహద్దు భద్రతపై హోంమంత్రి అమిత్ షా కేంద్ర బలగాలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సకాలంలో తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ పెట్టుబడులకు విశ్వసనీయతను పెంచుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించటం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రజగత్ శీర్షికన హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా అభిమాన్ ఈ చిత్రం నుండి మొహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాడిన గీతం.

చిత్ర జగత్ శీర్షికన హిందీ చిత్రగీతాలు వింటున్నారు. చివరిగా మీరు వినబోతున్న పాట ఓం శాంతి ఓం. ఈ చిత్రం నుండి శ్రేయా ఘోషల్, అభిజిత్ పాడిన గీతం.

మీరింతవరకు చిత్ర జగత్ శీర్షికన హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన

0: కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఏ ఆకాశవాణి హై సంగీత్ కే అఖిల్ భారతీయ కార్యక్రమం

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మై శక్తి సింగ్. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज शाम नई दिल्ली में भारतीय जनता पार्टी मुख्यालय में पार्टी के नवनियुक्त राष्ट्रीय पदाधिकारियों के साथ वार्ता की. प्रधानमंत्री ने कहा कि संगठनात्मक बैठकें नए विचार

ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 11 గంటలకు కల్పలత, 12 గంటల 10 నిమిషాలకు ఉభయకుశలోపరి, 1 గంట 30 నిమిషాలకు వనితావాణి స్త్రీల కార్యక్రమంలో నేటి ఆధునిక జీవన శైలిలో చిరుధాన్యాల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి శ్రీమతి బి అనురాధ గారి ప్రసంగం, లలిత గీతాలు, ఇంకా విశేషాలు వింటారు. 2 గంటల 30 నిమిషాలకు బొమ్మరిల్లు కార్యక్రమంలో విజయవాడ రామవరప్పాడు శ్రీ మేధ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3 గంటలకు నాటకం, ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 6 గంటల 30 నిమిషాలకు పల్లెసీమలు కార్యక్రమంలో శ్రీమతి పాలడుగు ధనలక్ష్మీ బృందం వారిచే భజనావళి. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు. 7 గంటల 15 నిమిషాలకు పంటసీమలు కార్యక్రమంలో వరిలో జీవ నియంత్రణ పద్ధతులు, వాటి వినియోగం, డాక్టర్ పి హారతిగారితో పరిచయ కార్యక్రమం. అనంతరం డ్రోన్ టెక్నాలజీ సంభాషణ ప్రసారమవుతుంది. 8 గంటల 15 నిమిషాలకు అమరభారతి సంస్కృత పాఠం ప్రసారమవుతుంది. క్షమించాలి, సంస్కృత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్. ఇక రాత్రి 10 గంటలకు రవి వాసరియ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. నేటి మంచి మాట, ఓర్పు వెగటుగా ఉంటుంది కాని దాని ఫలితం అమృతం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11 గంటల 13 నిమిషాలు దాటి 4 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.

మైక్ వన్ టెస్టింగ్. విజయలక్ష్మి 5 గంటల వేరే ఒక సెకండ్ వేరే మూడు ఓకే. నెక్స్ట్ సెకండ్ మైక్ టెస్టింగ్ 5 గంటల 10 21.